ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 27వ తారీఖు గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు, అది ఆశయమైనా బంధమైనా అని అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి.
1: జీవితమే ఒక యోగం. కాళ్ళు తడవకుండా

0: సముద్రాన్ని దాటవచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము అనేది అక్షర సత్యమేనని అందరికీ ఏదో ఒక రోజున అనుభవం అవుతుంది. కష్టాల కన్నీళ్ల ఉపధనాన్ని, సుఖాల పన్నీళ్ల కమ్మధనాన్ని రుచి తెలుసుకోలేని మనిషి జీవితం అడవిగాచిన వెన్నెలతో సమానమవుతుంది. ఈ జీవితం ఆ పరమాత్మ ప్రసాదించిన ఒక్క అపూర్వమైన వరం. ఈ ప్రపంచం పరమాత్మ మన కోసం సృష్టించిన ఒక ఉద్యానవనం. ఈ ప్రపంచ వేదికే మన పాలిట పాఠశాల. ఈ పాఠశాలలోని మన జీవిత పాఠాలను నేర్చుకోవాలి. సాగరంలో ఊగిసలాడుతూ నౌక చివరకు తీరం చేరుకుంటుంది. ఆ నౌకలాగా సంసార సాగరంలో మునకలు వేస్తూ ముందుకు సాగి మనిషి కూడా తన గమ్యం చేరుకోవాలి. ఆ గమ్యం ఏమిటో తెలివిగా గ్రహించగలిగితే క్షారసాగర పయనంతో క్షీరసాగర మదనం చేయగల చేవ కూడా వరిస్తుంది. దుర్లభమైన నరజన్మ సార్థకం అవుతుంది. సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా అలాహలం, ఆ తరువాత అమృత కలశం ఏ విధంగా ఉద్భవించాయో అదే విధంగా సంసారమనే సాగరాన్ని మదిస్తే జలజలా రాలే కన్నీళ్లే ముందుగా స్వాగతం పలుకుతాయి. మొదట కష్టాల కాలసర్పాల్లా బుసగొట్టగానే మనిషి జీవితం ఆ కాలసర్పపు విషపు కోరల్లో చిక్కుబడుతుంది. దానికి ఎదురు తిరిగి తెలివిగా అడుగు ముందుకు వేస్తే ఆ పాము పడగ ముడిచి తన దారిన అది వెళ్లిపోతుంది. పాములు వాడు నేర్పుగా పట్టుకొని పాముని బుట్టలో వేస్తాడు. అలాగే మనిషి కూడా కష్టాలను ఓర్పుతో జయించవచ్చు. కష్టసుఖాలు అనేవి కావడు కుండలని, కష్టమైన సుఖం అయినా కలకాలం కాపురం చేయవని పెద్దలు చెప్పారు. ఏటి ఒడ్డున పెరిగిన నీటి మొక్కలు వరదకు తల వంచినా బురదలో బడి కొట్టుకుపోవు. ఉప్పెన తగ్గిపోగానే చప్పున తల ఎత్తి తమ ఉనికిని చాటుకుంటాయి. చదువుల సారాన్ని గ్రహించటమే తెలివికి గీటురాయి. ఈ నీతి పాఠాన్నే ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పాడు. తెలివిగా జీవించమని చెప్పిన తనయుడి మాటను పెడచెవిన పెట్టాడు ఆ తండ్రి. తామసిక భక్తి వల్ల హిరణ్య కశ్యపుడు సంపాదించుకున్న వరాలన్నీ చివరికి బూడిద పాలయ్యాయి. వరమే తన పాలిట శాపంగా మారింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి తెలియరాని బాధలను కొని తెచ్చుకోవటం మనిషికి అలవాటు. పొరపాటు వల్ల ఆ వ్యక్తి గ్రహపాటుకు గురి అయితే ఆశ్చర్యమేమీ ఉండదు. అహంకారం వల్లనే లంకేశ్వరుడు రాలిపోయాడు, కురురాజు కూలిపోయాడు. భగవంతుడు దయతో ఇచ్చిన తెలివితేటల్ని మనిషి అన్నవాడు తగిన రీతిలో ఉపయోగించుకోవాలి. తాను బాగుపడితే చాలనుకోకుండా 10 మందికి మేలు కలగాలని అనుకోవాలి. అదే జీవిత పరమార్థం. అన్ని అనర్థాలకు, ప్రపంచ యుద్ధాలకు కారణం మనిషిలో మాటు వేసి కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న దురాశ, దురహంకారం రారాజునని విర్రవీగిన దుర్యోధనుణ్ణి, కురువంశాన్ని నాశనం చేశాయి. గట్టుదిగి జీవితంలోని లోతు పాత్రలు తెలుసుకుంటే గాని యోగం వంటబట్టదు. అసలు మర్మం అనేది కర్మయోగంలోనే ఉంది. కర్మను చేస్తూ కర్మ ఫలాల కోసం ఎదురు చూడని వాడే యోగి. ప్రపంచాన్ని చక్రవ్యూహంలాగా చూసేవాడు భోగి. తలలు మార్చగలిగిన వాడికి తన తలరాత ఏమిటో తెలియదు. బ్రహ్మ వ్రాసిన రాత గీత వల్లిస్తే చెరిగిపోదు. తెలివిగా జీవిత రణరంగంలో నెగ్గుక రాగలిగిన వాడు ఇహభోగపు తలుపులు శాశ్వతంగా మూసుకుపోయి నిండు నూరేళ్లు సుఖంగా ప్రశాంతంగా జీవించి తెలివిగా మరణించి అమృతత్వాన్ని సాధించగలడు. కాబట్టి మనం అందరము భోగిగా జీవించటం కన్నా యోగిగా మరణిస్తే ముక్తిని పొందగలమని భావించి జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి జి ఇందిరాదేవి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. Thank you.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అను ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతు సమాచారం.
3: మొక్కజొన్నలో కత్తెర పురుగులు రైతులను కలవరపెడుతుంది. ఈ పురుగు మొక్కజొన్ననే కాకుండా వరి, జొన్న, చెరుకు, క్యాబేజీ, బీట్రూట్, టమాటా, ఆలుగడ్డ, ఉల్లి, పత్తి, సోయాబీన్, చిరుధాన్య పంటలను కూడా నష్టపరుస్తుంది. ఈ పురుగు జీవిత చక్రంలో 4 దశలుంటాయి. గుడ్లు, లార్వా, ప్యూప, తల్లి పురుగులు ఉంటాయి. లార్వా దశ పురుగులు పంటకు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. లార్వా తల మీద తిరగబడిన వై ఆకారం గుర్తు ఉంటుంది. తోక పైభాగంలో నల్లరంగు చుక్కలు చతురస్రాకారంలో ఉంటాయి. 3 లేత పసుపు గీతలు తల నుంచి తోక వరకు ఉంటాయి. ఇది ఆశించటానికి ప్రధాన కారణాలు వెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు, పురుగు మందులు ఎరువులను ఎక్కువగా పిచికారీ చేసినప్పుడు, సకాలంలో విత్తనప్పుడు కత్తెర పురుగు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. పంట మార్పిడి పాటించకపోవటం వల్ల, అంతర్ పంటల్ని సాగు చేయకపోవడం వల్ల కూడా ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. గుడ్ల నుంచి వెలువడిన లార్వా పురుగులు మొక్కల సుడుల్లో దాగి ఆకుల పత్ర హరితాన్ని గీకి తింటాయి. దీంతో ఆకులపై తెల్లటి చారలు, చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఎదిగిన పురుగులు సుడుల్లోని ఆకులను పూర్తిగా తులుస్తాయి. దీనివల్ల ఆకుల్లో ఈనెలు మాత్రమే మిగిలిపోతాయి. ఈ పురుగులు కంపులను కూడా తొలిచి గింజలను తింటాయి. దీనికి సమగ్ర నివారణ పద్ధతులను చేపట్టాల్సి ఉంటుంది. వేసవిలో లోతుదొక్కులు చేయటం వల్ల కోశస్థ దశలో ఉన్న ప్యూపాలు ఎండవేడికి పక్షులు తినటం వల్ల చనిపోతాయి. ప్రతి సంవత్సరం పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. అంతర పంటలుగా కంది, పెసర, మినుము సాగుతో ఈ పురుగు ఉధృతిని కొంతవరకు అదుపులో పెట్టవచ్చు. అలాగే పంటల చుట్టూ కొన్ని రకాల ఎర్రపంటలను కూడా సాగు చేయాలి. మొక్కజొన్న పంట చుట్టూ కంచెగా అంటే ఎర్రపంటగా నేపియర్ పశుగ్రాసాన్ని మెత్తితే తల్లి రెక్కల పురుగులు నేపియర్ ఆకులపై ఆకర్షితమై వాటిపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుండి వచ్చిన గొంగళి పురుగులకు పోషకాలు అందక చనిపోతాయి. ఒక ఎకరానికి 10 పక్షి స్థావరాలను పంట తొలిదశలో ఏర్పాటు చేసుకోవాలి. అజాడిరెక్టిన్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వేపనూనె వాడినా కూడా గుడ్లు తొలిదశలో గొంగళి పురుగులు లేదా లార్వాలు చనిపోతాయి. మొక్క సూడల్లో ఎర్రటి మట్టి, బొగ్గు పొడి, బూడిద, ఇసుకను వేస్తే లార్వాలు మరణిస్తాయి. మట్టి 9 భాగాలు, సున్నం 1 భాగం కలిపి సూడల్లో వేయాలి. కత్తెర పురుగు ఉనికిని గమనించడానికి 1 ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను, పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎకరానికి 15 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. వీటిలోని ల్యూర్ అనే పదార్థం నుండి వచ్చే వాసనకు ఆకర్షితమైన మొగరెక్కల పురుగులను సులభంగా నిర్మూలించవచ్చు. మిత్ర పురుగులను ఆకర్షించడానికి బంతి, కొత్తిమీర, సోంపు, పొద్దుతిరుగుడు వంటి పంటలను వేసుకోవాలి. కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మిత్ర పురుగులైన ట్రైకోగ్రామా పిడియోసమ్ లేదా టెలినోమస్ రీమన్ ఈ గుడ్లను ఎకరానికి 20,000 చొప్పున విడుదల చేయాలి. పురుగు ఉధృతి 5-10% ఉన్నప్పుడు జీవ పురుగు మందులైన బాసిలస్ ఎకరానికి 400 గ్రాములు లేదా బవేరియా బసియానా మెటారాజియం అనిస్లోపి ఎకరానికి 1 కిలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి 10% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సుడుల్లో క్లోరంట్రో నిలిప్రోల్ 18.5% ఎస్సి ఎకరానికి 80 మిల్లీలీటర్లు, స్పినేటోరం 11.7% ఎస్సి ఎకరానికి 100 మిల్లీలీటర్లు, ఎమామెక్టిన్ జెంబోయిడ్ 5% ఎస్జి ఎకరానికి 80 గ్రాములు, థయోమెథాక్సమ్ 12.6% ప్లస్ లాంబ్డా సహాలోత్రిన్ 9.5% ఎకరానికి 50 మిల్లీలీటర్లు. వీటిలో ఏదో ఒక మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో సమగ్ర యాజమాన్యం పాటించినట్లయితే కత్తెర పురుగును నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు మొక్కజొన్నలో కత్తెర పురుగు యాజమాన్యం గురించి తెలుసుకున్నారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అను ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో.

0: నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో పంటకి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ పాలిని గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు, 7:40 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు, శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 07-44-295-03-295-03. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 శ్రీ రాఘవేంద్రాయ నమః ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్, 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం, 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5:00 చిత్రగీతాలు, 5:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ, ఆ పాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాంది. ముఖ్యాంశాలు: ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభమ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్తు నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్టాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్ల వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణరాజు తెలియజేస్తూ
1: చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించుకున్నాం. త్వరలో ఇంగ్లూచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోక

0: వారాన్ని ప్రారంభం అవుతాయి. గేమ్ వారానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన మనకి ఇప్పుడు ఏలూరు కాదు ఐటీ ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది మనం ఇప్పుడు రెడీ అయిన ఈ ఫోర్ లైన్ బ్రిడ్జ్.
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో 6.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హందిరినివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతుల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం. అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరం ఉన్నటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంపీకి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
1: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్ టెక్నాలజీ మీడియా హాస్పిటాలిటీ క్యాపిటల్ మార్కెట్లు ట్రేడింగ్ ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్టంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్టానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ
3: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవ్యయంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకపోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ ఒక పక్క హైవే కనెక్టివిటీ మనకర్మేశ్వర దానియూర్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు కియా అనుబంధ సంస్థలు తెలుగు కావచ్చు ఫైటర్ జెట్ కావచ్చు మరి పరిశ్రమ
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానమ్మల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్

సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. నేపాలదేశే ह्यः सहसा भीषण जलाप्लावस्य अनन्तरं प्रायः 60+ जनानां मृत्युः अभवत् तथा सार्ध 70+ जनाः लुप्ताः सन्ति. विलुप्तेषु 33+ भारतीय नागरिकाः अपि सम्मिलिताः सन्ति. मध्य नेपाल प्रदेशे जातः अयं जलाप्लावः अनेकान् नगरान् ग्रामान् च विनाशितवान्. अनेके महत्वपूर्णाः सेतवः प्रवाहेन నష్టాః తథా ప్రాయః 12 జల విద్యుత్ పరియోజనాః అపి ప్రభావితాః సంతి. నేపాలస్య విదేశ మంత్రి శిశిర ఖనాలః సంసదం సూచితవాన్ యత్ స్థాయి సమయానుసారం ప్రాతః ప్రాయః పాదోన నవవాదనే తిబ్బత ప్రదేశే భూకంపః ఆగతః. అథ తతః త్రయాణాం నిమేషానాం అనంతరం సహసా జలాప్లావస్య సూచనా ప్రాప్తా. అథ తస్మాత్ భూకంప కంపన కారణాత్ హిమనదః స్ఫుటితః యేన సహసా జలాప్లావః ఉత్పన్నః ఇతి సంభావనా వ్యక్తా. అధికారిభిః సంసూచితం యత్ ప్రభావిత ప్రదేశస్య విభిన్న భాగేభ్యః ప్రాయః 100 జనాః లక్షితాః. తేషు 30 జనాః కాఠమాండు నగరే స్థితే త్రిభువన విశ్వవిద్యాలయ శిక్షణ చికిత్సాలయే చికిత్సాం ప్రాప్నువంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ నేపాలస్య సమకక్షేణ బాలేంద్ర షాహేన సహ దూరభాషేణ వార్తాం కృత్వా తస్మై సర్వ సంభవ మానవీయ సహాయతాయాః ఆశ్వాసనం దత్తవాన్. శ్రీ షాహ ప్రధానమంత్రిణే మోదినే సహానుభూతిపూర్ణ వచనానాం మానవీయ సహాయతాయాః ప్రస్తావస్య చ కృతే ధన్యవాదం జ్ఞాపితవాన్. నవదిల్లీతః పూర్వమేవ 10 టన్ పరిమితా మానవీయ సహాయతా ప్రేషితా అస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజిక సంచార పటలే ఉక్తవాన్ యత్ భారతం అస్యాం సంకటాపన్నాయాం పరిస్థితౌ నేపాలదేశేన తత్రత్యై జనైశ్చ సహ దృఢతయా స్థితి. కాఠమాండునగరె స్థితేన భారతీయ దూతావాసేన భారతీయ నాగరిక సంబద్ధ సహాయతాయై సూచనాయై చ ఆపత్కాలీన దూరభాష సంఖ్యాః ప్రకాశితాః. విలుప్తేషు భారతీయేషు న్యూనాతిన్యూనం 50 జనాః కైలాస మానసరోవర యాత్రయై గతాః తీర్థయాత్రినః సంతి ఇతి అవధేయాస్పదం వర్తతే. హిమాలయీయదేశే సహసా జాతేన జలాప్లావేన అథ గండక నద్యాః చ జలస్తరే వృద్ధిః సంభావనాం దృష్ట్వా బిహారరాజ్యేన సజ్జతాః తీవ్రీకృతాః. బిహారస్య పశ్చిమ చంపారణ పూర్వ చంపారణ గోపాలగంజ సారణ ముజఫర్పుర వైశాలి ఇత్యతేషు షట్సు జనపదేషు సతర్కతా వర్ధితా అస్తి. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ ఉక్తవాన్ యత్ పరిస్థితిం నిరీక్షణాయ ఉచ్చస్తరీయ దళస్య నిర్మాణం కృతమస్తి. ఉత్తరప్రదేశే నేపాల సీమా సమీపస్థయోః మహారాజగంజ కుషినగర జనపదయోః నిరీక్షణం వర్ధితమస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన ఖేలో ఇండియా ఇది సంవాదం సంబోధయిష్యతి. మేరా యువా భారత్ ఇత్యేతద్వారా ఐషమః రాష్ట్రీయ క్రీడా దివస సమారోహాణం అంతర్గతం ఆయోజితః అయం కార్యక్రమః సంపూర్ణ దేశే ఆయోజయిష్యతి. యస్మిన్ ప్రత్యేకస్య రాజ్యస్య కేంద్రశాసిత ప్రదేశస్య చ ప్రత్యేకస్మిన్ జనపదే స్థితయోః ద్వయోః మహావిద్యాలయయోః యువానః భాగం గ్రహీష్యంతి. అయం కార్యక్రమః క్రీడా యువనేతృత్వం నాగరిక దాయిత్వం స్వయం సేవా శారీరక స్వాస్థ్యం రాష్ట్ర నిర్మాణం చ ఏకస్మిన్ సామూహిక మంచే సంయోజయిష్యతి. భారత చీన దేశౌ సీమా క్షేత్రేషు శాంతిం స్థైర్యం చ స్థాపయితుం తథా ఉభయోః దేశయోః ద్విపక్షీయ సంబంధానాం స్వస్థం నిరంతరం చ వికాసం

0: వ్యవసాయ అనుకూలం వాతావరణం నిర్మాతుం స్వ ప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవంతౌ. భారత చీనయోః విశేష ప్రతినిధీనాం సీమా వివాద సంబద్ధ వార్తాయాః పంచవింశతితమం చరణం హ్యః బీజింగ నగరే అభవత్ ఇతి వార్తాః. ఆకాశవాణి నాగర్ కర్నూల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్.
1: రైతులకు ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ కోరారు. ఇకపై రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అన్నారు. ఈ యాప్లో వచ్చే క్యూఆర్ కోడ్ను డీలర్కు చూపించి ఆ షాపుల్లోని పీఓఎస్ యంత్రం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎరువులను పొందవచ్చన్నారు. డీలర్లు రైతులకు ఈ యాప్ బుకింగ్లో సహాయం చేయాలన్నారు. ఈ యాప్లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే డీలర్లు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు 2 బస్తాల యూరియా కేటాయిస్తున్నామని, ఏప్రిల్ 1 తర్వాత రైతులు కొనుగోలు చేసిన యూరియాను లెక్కించి అర్హత ప్రకారం యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5516 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, గతేడాదితో పోలిస్తే యూరియా నిల్వలు 150% అధికంగా ఉన్నాయన్నారు. వచ్చే సెప్టెంబర్ నెల 8-9 తేదీల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వి సీతారాం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లను ఆగస్టు చివరి వరకు కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారం, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడా పోటీల్లో పాల్గొని ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఉద్యోగ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతోనే అందజేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం 7 ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తెలిపారు. బేస్మెంట్ స్థాయి వరకు పనులు జరిగాయన్నారు. పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలో పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన లెక్చరర్లు ఉన్నారని, ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉన్నందున సరైన విధంగా సదుపాయాలు లేవన్నారు. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, ఫర్నిచర్, ఇతర సదుపాయాలను ఈ కళాశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, బాలికలు పోకిరీల వేధింపులకు భయపడవద్దని షీటిం ఏఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించేలా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలను కనిపెట్టేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా 8 7 1 2 6 5 7 6 7 6 నెంబర్కి ఫోన్ చేయాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే కాలంలో తీవ్ర నీటి కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంజీకేఎల్ ఐ కాల్వలను బైక్పై తిరుగుతూ పరిశీలించిన మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నిండుగా నీళ్లు ఉన్నాయని, వాటిని కాలువల ద్వారా చెరువుల్లోకి మళ్లిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటికి ఇబ్బంది కలగకుండా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల పరిస్థితులను గ్రహించి వరి పంటకు బదులుగా జొన్న, మొక్కజొన్న లాంటి 6 తడి పంటలకు సాగు చేయాలని కోరారు. వచ్చే సెప్టెంబర్ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి డి రమాకాంత్ తెలిపారు. భూ తగాదా, చెక్ బౌన్స్, కుటుంబ తగాదా, బ్యాంకు, మోటారు వాహన ప్రమాద కేసులతో పాటు రాజీ అయ్యే క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని, అప్పీల్ లేని తీర్పుతో సమయం, డబ్బు కూడా ఆదా అవుతున్నాయన్నారు. విపత్తుల సమయంలో స్వచ్చందంగా సేవలు అందించేందుకు యువత ముందుకు రావాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి స్కౌట్ మాస్టర్ సురేష్ బాబు కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపద మిత్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న యువత సేవ కోసం యాప్లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో పేర్లు నమోదు చేసుకునన్న యువతకు 10,000 రూపాయల విలువైన కిట్, 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా మహిళా సంక్షేమాధికారి రాజేశ్వరి తెలిపారు. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తున్నామన్నారు. 8 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకోసం అవసరమైన స్థలం, రోడ్డు, విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ చేపట్టామన్నారు.
0: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ టి విజయ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్ లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్ తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు.

నేపాల్ లో నిన్న మధ్య నేపాల్ ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్ లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండ చర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన టిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖాట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్ పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకుడు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్ కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమాపేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు

0: ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: డెలీషియస్ కేక్స్ హోమ్మేడ్ కొత్తగూడెం.
3: మన కొత్తగూడెంలో మంచి క్వాలిటీ క్వాంటిటీ గల ఫ్రెష్ కేక్స్, పిజ్జాస్, పఫ్స్, బ్రౌనీస్ హోమ్ డెలివరీ చేయబడును.
2: డెలీషియస్ కేక్స్ హోమ్మేడ్, నియర్ మానసవిక స్కూల్, కొత్తగూడెం.
3: ప్రొపరైటర్ జి శిరీష. సెల్ నంబర్ 9059737146.
2: మరొక నెంబర్ 9502816509.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420-2233.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి డాక్టర్ సలహాలు కార్యక్రమంలో పంటికి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఈ అంశం గురించి దంత వైద్యురాలు డాక్టర్ ఇ పాలని గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
7: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యమైన అందమైన దంతాలు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అటువంటి దంతాలకు ఆరోగ్య సమస్య వచ్చి దంతాలు పాడైనప్పుడు కొన్ని సందర్భాల్లో దంతాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా దంతాలు తొలగించకుండా ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునిక చికిత్సల్లో ప్రధానమైంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈరోజు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి, దంతాల యొక్క ఆరోగ్యం, దంతాలని ఎలా కాపాడుకోవాలి అనే విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు దంత వైద్యురాలు డాక్టర్ ఇ పాలిని గారు. నమస్కారం మేడం.
8: నమస్కారం అండి. రేడియో శ్రోతలందరికీ నమస్కారం.
7: మేడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటండి? అసలు
8: పంటి లోపల ఉండే నరం, పల్ప్ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు లేదా చనిపోయినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. లోతైన పుచ్చు, పంటికి గాయం, పంటి రంగు మారడం లాంటి కారణాల వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది.
7: ఎలాంటి పరిస్థితుల్లో మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలండి?
8: భరించరాని పంటి నొప్పి, పంటి చిగురు పైన చీము లేదా వాపు రావడం, పంటికి దెబ్బ తగలడం వంటి కారణాల వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది.
7: మేడం, మరి పన్ను నొప్పి బాగా ఉన్నప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశాలు ఉంటాయండి?
8: అన్ని పంటి నొప్పులకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడదు. నార్మల్ గా పంటి యొక్క పుచ్చు ఎప్పుడైతే పల్ప్ కి ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అన్ని నొప్పులకి నార్మల్ గా చిగురు లేదా పంటి సమస్యలు లేదా సున్నితత్వం వల్ల కూడా నొప్పులు వస్తూ ఉంటాయి, దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏం అవసరం పడదు.
7: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడే లక్షణాలు ఎలా ఉంటాయండి?
8: తీవ్రమైన పంటి నొప్పి, చిగురు పైన వాపు లేదా చీము కారడం, పంటి యొక్క రంగు మారడం, ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత పంటి నొప్పి 2 లేదా 3 నిమిషాల కన్నా ఎక్కువగా ఉండడం, అలాంటి నొప్పి బాగా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఎక్స్రే ద్వారా కన్ఫర్మ్ చేసుకుని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం.
7: మేడం, మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నారు కదా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు నొప్పి బాగా ఉంటుందండి?
8: ఇప్పుడున్న టెక్నాలజీలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్లెస్ గా అవుతుందండి. చిన్న మత్తు మందు, లోకల్ ఎనస్థీషియా ద్వారా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి 1-2 రోజులు అసౌకర్యంగా ఉండొచ్చు. క్యాప్ వేయించుకున్న తర్వాత నొప్పి అనేది ఏమీ ఉండదు.
7: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎన్ని సెట్టింగ్స్ లో పూర్తవుతుందండి?
8: సాధారణంగా 1 లేదా 3 సెట్టింగ్స్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పూర్తవుతుంది. ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంకా సెట్టింగ్స్ ఎక్స్టెండ్ అవుతుంది అంటే పంటి యొక్క ఇన్ఫెక్షన్ ఎక్కువైనా ఉండడం, లేదా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వకపోతే మళ్లీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కొన్ని సెట్టింగ్స్ ఎక్కువ అవుతుంది.
7: మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఖర్చుతో కూడి ఉంటుందండి, అంటే ఎక్కువ ఖర్చు అవుతుందా దీనికి?
8: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ రీజనబుల్ గానే ఉంటుందండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వేసుకునే పంటి తొడుగు, అంటే పంటి క్యాప్ యొక్క మెటీరియల్ ని బట్టి ఖర్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది.
7: క్యాప్ ఎందుకు వేయాలి మేడం?
8: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశాక పన్ను పెల్సుగా మారుతుంది, అందుకే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తరువాత క్యాప్ పెట్టించుకోవాలి. పెట్టించుకోకపోతే

0: ఏంటంటే ఆ పెళ్సుదనం అనేది పళ్ళ ఒత్తిడికి మనం తినే ఆహార పదార్థాలకి చిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే విరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం క్యాప్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. క్యాప్ వేసుకోవడం బట్టి మనం ఉన్న పన్నుని కాపాడుకుంటాం.
1: మేడం, మరి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలండి?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనము యాంటీబయాటిక్స్ యూజ్ చేసుకుంటాం కాబట్టి మాంసాహారం అనేది ఆపేస్తే మంచిది. కొంచెం మెత్తటి ఆహారము తీసుకోవాలి. మరీ గట్టి పదార్థాలు కాకుండా సాఫ్ట్ డైట్ ని మెయింటైన్ చేయడం బట్టి మన పంటిని మనం కాపాడుకోవచ్చు.
1: మేడం, మరి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి?
0: ఖచ్చితంగా చేయించుకోవచ్చండి. షుగర్ బీపీ కంట్రోల్లో ఉన్న వాళ్ళు, అంటే నార్మల్ లిమిట్స్ లో ఉన్న వాళ్ళు, ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకునే ముందు పరీక్షలు చేయించుకుని డాక్టర్ దగ్గర రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనుకుని కన్ఫర్మ్ అయిన తర్వాత దంత వైద్యునికి మేము ఏ మందులు వాడుతున్నామో అవి వాళ్ళకి చెప్పి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఉత్తమం.
1: మేడం,
0: చాలా త్వరగా అట్రాక్ట్ చేసి ఖరాబ్ చేస్తూ ఉంటది. అది ఎప్పుడైతే పంటి నరాలలోకి వెళ్తుందో, నార్మల్ గా పాల పళ్ళలో పంటి నరాలు పర్మనెంట్ పళ్ళ కన్నా కొంచెం వెడల్పుగా ఉంటాయి. సో అందువల్ల త్వరగా పుచ్చు అనేది ఆకర్షించబడుతుంది అన్నమాట. దానికి మనం పల్పెక్టమీ ఆర్ పల్పాటమీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లల్లోనే పర్మనెంట్ అంటే శాశ్వత దంతాల పైన పుచ్చు ఉంటే మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేయాలన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర మారం చేసి చాక్లెట్స్ కావాలి, ఐస్ క్రీమ్స్ కావాలి అని అడుగుతా ఉంటారు. మనము ప్రేమ కొద్దీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇస్తా ఉంటాం. మనంతట మనమే, అంటే తల్లిదండ్రులుగా మనమే పిల్లల పళ్ళని ఖరాబ్ చేస్తున్నాం. వారికి మనము ఏది మంచిది ఏది చెడు అని ముందు నుంచే చెప్పాలి. బ్రష్ ఎలా చేసుకోవాలి, ఏది తినాలి, ఏది తిన్న తర్వాత నోరు పుక్కలించుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా తల్లిదండ్రులుగా మనం చెప్పాలి. చిన్నపిల్లలు బ్రషింగ్ సర్క్యులర్ మోషన్ లో, అంటే పంటి చుట్టూ రౌండ్ గా తిప్పుకుంటూ పన్నునంతా శుభ్రం చేసినట్లయితే వాళ్ళ పళ్ళు శుభ్రంగా అవుతాయి. మంచి ఆహారపు అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల యొక్క పూర్తి బాధ్యత.
1: మేడం, మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే, అంటే పన్ను నొప్పిగా ఉన్నా కూడా, మరి పంటికి సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయండి?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే పంటి ఇన్ఫెక్షన్ అనేది కింద నరం వరకు, నరం నుండి ఎముకలోకి, ఎముక నుండి రక్తస్రావంలోకి వెళ్లి గుండెపోటు వంటి సమస్యలు కూడా రావచ్చు. పంటి నరం అనేది ఇన్ఫెక్షన్ అయింది అంటే అది బ్యాక్టీరియల్ ఫార్మేషన్ వల్ల అవుతుంది. పంటి యొక్క ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే బ్యాక్టీరియా ఫార్మేషన్ అయి అవుతుందో అది స్ప్రెడ్ అవుతున్న కొద్దీ అది బ్లడ్ సప్లైలోకి వెళ్తుంది. బ్లడ్ సప్లైలోకి అది ఫ్లో అవుతున్నప్పుడు అది గుండె వరకు వెళ్లి బ్యాక్టీరియా బ్లడ్ యొక్క వెజిల్స్ లో ఫిల్ అయిపోయి మనకి హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
1: మేడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మరి ఎన్ని సంవత్సరాల వరకు పన్ను నార్మల్ గా ఉంటుందండి?
0: సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత 10 సంవత్సరాల వరకు మంచిగా ఉండొచ్చు. మనం మంచి ఆహార పద్ధతులు యూజ్ చేసి, మనం నోటిని పరిశుభ్రంగా ఉంచుకొని, తగిన మోతాదులో సమతుల్యత ఆహారం తీసుకోవడం బట్టి జీవితకాలం అంతా ఆ పన్నుని కాపాడుకోవచ్చు. గట్టి గట్టి వస్తువులు తినడం వల్ల పంటి పైన ఉన్న క్యాప్ పోయి పన్నుని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది.
1: పంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే మరి నోటికి సంబంధించి ఎటువంటి పరిశుభ్రత పాటించాలండి?
0: రోజుకి ఉదయము రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. పంటి సందులో ఉన్న ఆహారంను ఫ్లాస్ పద్ధతి ద్వారా తీసుకోవాలి. నాలుకను శుభ్రం చేసుకోవాలి. 6 నెలలకొకసారి దంతవైద్యుని సంప్రదించి పంటి సమస్య ఉన్నా లేకపోయినా దంతవైద్యుని దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం చాలా ఉత్తమం. ఆహారం తీసుకున్న ప్రతిసారి నోరు పుక్కలించుకోవడం, ఎక్కువ మోతాదులో వాటర్ తాగడం, సెలైవా ఫ్లో అనేది ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండకుండా ఉంటది. ఎప్పుడైతే మన మౌత్ లో సెలైవా ఫ్లో ఎక్కువ ఉంటదో అప్పుడు కేరీస్ అనేది చాలా తక్కువగా వస్తుంది.
1: మేడం, మరి కొంతమంది పన్ను నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని ఇంటి వైద్యాలు, ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటారండి, ఇలా చేయడం కరెక్టేనండి?
0: ఇంగువ, లవంగం, జెండువాం లాంటివి పెట్టుకుంటారు. అలాంటివి పెట్టుకోవడం బట్టి పంటి ఇన్ఫెక్షన్ తగ్గకపోగా పన్నుని మనము కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే మన సొంతంగా మందులు వాడడం కూడా మంచిది కాదు. నొప్పి ఉన్న పంటిపై ఆస్ప్రిన్ గోళీలు అట్లాంటివి పెట్టుకుంటారు, అది కూడా మంచిది కాదు. అవి పెట్టుకోవడం బట్టి పంటి వాపు లేదా ముఖం వాసి వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మనకి పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి తగిన ట్రీట్మెంట్ తీయించుకోవడం మంచిది.
1: మేడం, కొంతమంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే భయపడుతూ ఉంటారు, మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మీరు మా శ్రోతలకు ఏం చెప్తారండి?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పెయిన్లెస్ ట్రీట్మెంట్ గా కన్సిడర్ చేస్తున్నాం. మోస్ట్లీ లోకల్ ఎనస్థీషియా అంటే చిన్న మత్తు సూది ఇచ్చి నొప్పి లేకుండానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి మీరు

0: భయపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. మనకున్న పంటిని కాపాడుకొని ఆ పంటిని తీయకుండానే దాన్ని ఆరోగ్యకరంగా మార్చే పద్ధతినే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. పంటికి లోకల్ ఎనెస్థీషియా ఇస్తాం. పంటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ నరాల్ని తొలగించడం జరుగుతుంది. రూట్ కెనాల్ ను శుభ్రపరిచి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా ఇరిగేట్ చేస్తాం. అలాగే ప్రత్యేకమైన మెటీరియల్ ను మందును పెట్టి రూట్ కెనాల్ ని నింపి పర్మనెంట్ సిమెంట్ వేసి దానికి క్యాప్ వేసి సహజ పంటిని కాపాడుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల సహజ పంటిని నేచురల్ టూత్ ని మనం కాపాడుకోవచ్చు. అలాగే నొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ లేకుండా మంచి ఆరోగ్యకరమైన పన్నుని ఉంచుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ అనేది పక్కపల్లక వ్యాపించకుండా ఉండొచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మిగిలిన దంతాల వలనే ఈ పన్ను కూడా సహజ తీరుమైన సహజ శక్తిని పొందు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను నార్మల్ పళ్ళలాగానే నమిలే శక్తిని కూడా కలిగి ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ తగ్గింది కదా, నొప్పి తగ్గింది గాని కొంతమంది వేసుకోకుండా ఉంటారు. అలా వేసుకోకుండా ఉండడం వల్ల రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి నొప్పి వచ్చినా రాకపోయినా యాంటీబయాటిక్స్ అనేవి కంప్లీట్ గా కోర్స్ వాడాల్సి వస్తుంది. కొన్ని రోజుల పాటు గట్టి పదార్థాలను నమలకూడదు. నోటి పరిశుభ్రతను పాటించాలి. అవసరమైతే తప్పకుండా దంత వైద్యుని సంప్రదించాలి.
1: మేడం, మరి చివరిగా మీరు దంతాలకు సంబంధించి ఎటువంటి ఆరోగ్య సూచనలు ఇస్తారండి?
0: మన ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పొగాకు మరియు గుట్కా నమలడం అలవాటు ఉంటే వాటిని మానేయాలి. 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. పంటికి వచ్చే చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా దంత వైద్యుని దగ్గరికి వెళ్లి చికిత్స చేసుకోవడం వల్ల పంటిని కాపాడుకున్న వాళ్ళు అవుతారు.
1: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి, దంతాల యొక్క ఆరోగ్యం, అలాగే దంతాలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలని మా శ్రోతలకు చాలా చక్కగా వివరంగా మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు. ఆరోగ్యకరమైన చిరునవ్వు మీ ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి గుర్తు.
2: మీరింతవరకు డాక్టర్ సలహాలు కార్యక్రమంలో పంటికి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఈ అంశం గురించి దంత వైద్యురాలు డాక్టర్ ఇ పాలిని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.
7: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
8: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
7: 9989679076,
8: మరొక నంబర్ 7989701158. అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆత్మీయ అనురాగాలను పంచుదాం.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.

0: ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
4: నా గుండె లయలో పాడవే పాడవే కోయిలా.
5: మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
5: మరొక నెంబర్ 2950-39.
4: ఒక మాట 10 మాటలే అది పాట కావాలని.
3: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
5: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.
2: కార్యక్రమం ఇప్పుడు వినండి. గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజనుల పాటలు వింటారు.

ముత్తెలమ్మ శిరసు మీద ముత్తెలమ్మ శిరసు మీద శుభకళ డంకల్ గారు రందై శుభకళ.

ముత్తెలమ్మా శిరస మీద, ముత్తెలమ్మా శిరస మీద శుభకల డంకల్ గారు రందై శుభకల.

0: చెబగలడంకలగరు రన్నయ్య.
1: పోతన్నా శిరసు మీద, పోతన్నా శిరసు మీద.

0: మీరింతవరకు గిరిజన పాటలు విన్నారు.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు ఆవస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట అర్హత పరీక్ష సెట్ ప్రకటనను ఉస్మానియా యూనివర్సిటీ వెలువరించింది. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ,

0: ఎమ్మెల్ఏఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్, సిఎస్సి, ఐటీలలో 50% మార్కులు ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆన్లైన్లో పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ 1 100 మార్కులకు, పేపర్ 2 200 మార్కులకు, పేపర్ 1 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు 2000 రూపాయలు, బీసీ, ఈడబ్ల్యూఎస్లు 1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ట్రాన్స్జెండర్ అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://telanganaset.org. ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 30 August 2026. పరీక్షను సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహిస్తారు. మరొక ప్రకటన. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సి బెంగళూరులో 410 అప్రెంటిస్ల ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు బీఈ, బీటెక్ 220 ఖాళీలు, టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా ఖాళీలు 120 ఉన్నాయి. కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్లు 70 ఖాళీలు ఉన్నాయి. విభాగాల విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్ కలిగి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్లకు సంబంధిత డిప్లొమా అవసరం ఉంటుంది. కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ల కోసం డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. స్టైఫండ్ గా నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు 12,300, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్లకు 10,900 రూపాయలు స్టైఫండ్ గా లభిస్తుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ తో షార్ట్ లిస్టు చేసి ధృవపత్రాలు పరిశీలించి అప్రెంటిస్ కోసం తీసుకుంటారు. మొదట నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఈ స్కీమ్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉమాంగ్ పోర్టల్లో యుఆర్ఎస్సి అప్రెంటిస్ కు దరఖాస్తు ఫారం నింపాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.isro.gov.in https://www.isro.gov.in. ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 28 August 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లో 0874429503 29 50 38. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందించారు సుగ్రీవ.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా అరవా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 50 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: మీ మాటతో పాట కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరో చూద్దాం. హలో,
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
3: సీతంపేట నుంచి మురుగుడి స్వరూప.
2: స్వరూప గారు చెప్పండి, ఈరోజు మీకు ఏ పాట కావాలి? ఓకే అండి.
3: థ్యాంక్ యూ.

శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, బాగున్నామండి అప్పారావు గారు, చెప్పండి ఈరోజు ఏ పాట కోరుతున్నారు?

0: జానకి గారి గురించి చెప్పారండి.
1: ఓకే.
0: ఆ షావుకార్ జానకి గారు ఎన్ని బాధలు పడ్డో, ఎన్ని కష్టాలు పడ్డో, మనసును కలిసి వేసిందండి. ఆ చెప్పే విధానం, పాటలు
1: అదే అదే.
0: చాలా మంచిగా నిర్వహించిన స్వామి గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి పట్టుకుని చంద్ర వారికి ధన్యవాదాలు.
1: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.
0: హలో,
1: సరే అండి, మీరు కోరిన పాట వేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, ఈరోజు ఏ పాట కావాలి మీకు?
1: ఆస్ట్రేలియా చిత్రంలో

0: మీ మాటతో పాట కార్యక్రమంలో శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేపల్లి నుంచి.
0: శ్రీనివాసరావు గారు చెప్పండి, ఈ రోజు ఏ పాట కావాలి మీకు?
1: ఆడపడు సుంగువిలోంచి
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తానండి. థ్యాంక్ యూ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లో

0: ఆన్లైన్ లో voters.ec.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు? ఈశ్వర్ యాదవ్ గారు. చెప్పండి, ఈరోజు ఏ పాట కోరుకుంటున్నారు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను. తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

శ్రోతలు మీ మాటతో పాట ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? ఝాన్సీ గారు, చెప్పండి, ఈరోజు ఏ పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం, నమస్తే.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: కాళేపల్లి రాంబాబు.
0: రాంబాబు గారు, చెప్పండి, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: కొంచెంపుట్టు నుంచి లేలే బాబా నిద్ర పాడిస్తాను మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఓకే మేడం, థ్యాంక్
0: థ్యాంక్
1: యూ.
0: యూ అండి. ఓకే.

0: శ్రోతలు మీ మాటతో పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు శ్రోత ఎవరో చూస్తాం. హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఈ రోజు ఏ పాట కావాలి?
1: ఇరవై శతాబ్దం సినిమా మేడం.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరు? హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పరిగి మాధవ రానక్క కట్టన్న, మాది హుజురాబాద్ అక్క.
0: చెప్పండి, ఈరోజు ఏ పాట కావాలి మీకు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తానండి, చెప్పండి. అదే అండి, ఓకే అండి, ఓకే.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కట్ల సతీష్ మేడం, భద్రాద్రి పట్టణం జిల్లా రామపురం గ్రామం మేడం.
0: చెప్పండి కట్ల సతీష్ గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: మేడం, మాకు సిరిడి సాయి సినిమాలో శరణ్ శరణ్ సాంగ్ కావాలి మేడం.
0: ఓకే అండి.
1: ఈ పాట మేడం శ్రీరాముల శ్రీనివాస్, రామచందర్, అలాగే మన చికెన్ షాప్ రాముల్ గారు, నీలగొండ సతీ వింటున్న వారందరి కోసం మేడం ఈ సాంగ్.
0: తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ అండి.

0: మార్నింగ్ లైవ్ ప్రోగ్రాంలో చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు వేముల పరశురామ్ మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచరెడ్డి.
0: చెప్పండి పరశురామ్ గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: సినిమా పేరు బలే తమ్ముడు, అందులోంచి గోపాల బాల అనే పాట ఉంటుంది మేడం, మమ్మారావు ఆడారు ఆ పాట.
0: ఓకే అండి, తప్పకుండా.
1: మమ్మారావు ఆడారు మేడం.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: చిన్నపాసి.
0: చిన్నపాసి గారు, చెప్పండి, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
1: జీవన రాగానికి ఒక కొమ్మకు పూసిన పూలు అనే రాగం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? రాధాపాసి గారు, చెప్పండి, రోజు ఏ పాట కోరుతున్నారు?
1: నాకు కిరణ్ రౌడ్ సినిమా నుంచి దైవమి మా అన్నగా అని పాట కావాలి. మా అన్న చెల్లెల అనుబంధం చూసిందా మేడం? మేడం వాళ్ళందరూ కావాలి అంటారు. మా అన్న తర్వాత నాకు అదృష్టం అనుకోవాలి.
0: అంతే అంతే అండి. ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.
1: ఈ పాట మా పెద్ద బాలపాసి, మా చిన్న చిన్నపాసి, మా చిన్న తమ్ముడు కన్నపాసి గురించి నేను కోరుకుంటున్నా.
0: ఓకే అండి, తప్పకుండా అండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరి శ్రోత ఎవరు చూద్దాం. హలో,
1: నమస్తే. శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. మీ పేరు?
1: పుల్లారావు. గన్నవరం.
0: చెప్పండి పుల్లారావు గారు, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు? ఓకే ఓకే అండి.
1: అలాగే అన్నవరాల నుంచి ఒక అన్నా పిల్లల మీద పాట.
0: ఓకే అండి, తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ప్రపంచంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: శ్రోతలు ఏకచిత్ర గానం కార్యక్రమంలో స్వాతి ముత్యం చిత్రంలోని పాటలు వింటున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989707158.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: कल बाबा बातना रे
1: हाँ भाई सज्जो मंगो
0: చూడండి

మీరు ఇంతవరకు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారు సమర్పించిన స్వాతిముత్యం చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రీ రాఘవేంద్రాయ నమః ప్రత్యేక కార్యక్రమం వింటారు.

మహాయోగి మహిమాన్వితుడు అయిన శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి బృందావనం పవిత్ర మంత్రాలయ క్షేత్రం తుంగభద్ర నదీ తీరాన భక్తుల పాలిట మహిమాలయంగా విరాజిల్లుతోంది పుణ్యస్థలం. సుఖకర్ణుని మరో అవతారమే శ్రీ రాఘవేంద్రులు. శ్రీహరి నుండి నిరాడంబర జీవితాన్ని కోరుకున్న సుఖకర్ణుడు ప్రతిరోజు బ్రహ్మదేవుడి దేవతోపాసనకు కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించేవాడు. ఎల్లప్పుడూ భగవంతుని చింతనలోనే గడిపేవాడు. సుఖకర్ణుడి భక్తి శ్రద్ధలకు ముగ్ధుడైన బ్రహ్మ అతనిని అనుగ్రహించాడు. సుఖకర్ణుడే ప్రహ్లాదుడు. వ్యాసరాయలు రాఘవేంద్రులుగా అవతరించి అద్భుత లీలలు చూపారు. భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ తన దివ్య కృపాదృష్టితో వాచల్య కిరణాలను ప్రసరింపచేశారు శ్రీ రాఘవేంద్ర.

0: హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడు. తన బద్ధశత్రువైన విష్ణువును కుమారుడు ప్రార్థించడం, ఎల్లప్పుడూ స్మరించడం సహించలేని హిరణ్యకశిపుడు మందలించాడు, బెదిరించాడు. చివరకు కుమారుడన్న మమకారం విడిచి చంపాలని చూశాడు. అది సాధ్యపడక విసికి వేసారిన హిరణ్యకశిపుడు నీ శ్రీహరి ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. అందుకు ప్రహ్లాదుడు శ్రీహరి ప్రతిచోటా ఉన్నాడు, అందుకు ఎటువంటి సందేహమూ లేదు అన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడగగా ఉన్నాడు అని ప్రహ్లాదుడు బదులిచ్చాడు. వెంటనే తన గదతో స్తంభాన్ని పగులగొట్టిన హిరణ్యకశిపుడు ఆ స్తంభంలో నుండి బయటకు వచ్చిన నరసింహస్వామి చేతిలో హతమయ్యాడు.
1: కావేరీ నదీ తీరాన వన్నూరు గ్రామంలో రామస్వామి అనే

బ్రాహ్మణుడు మరణించగా అతని ధర్మపత్ని భర్తతో పాటే దేహత్యాగం చేయాలని భావించి గురువులైన బ్రాహ్మణ్య తీర్థుల వారి అనుజ్ఞ కోసం వెళ్లిందట. తన ఎదుట నిలుచున్న దీనురాలి స్థితిని గమనించక స్వామి దీర్ఘ సుమంగళీ భవ అని దేవించారట. అసలు విషయం తెలుసుకుని తన కమండలంలోని నీటిని మృతుని దేహంపై చల్లగా మరుక్షణం రామస్వామి సజీవులయ్యారు. స్వామివారు ఆ దంపతులను ఆశీర్వదించి వారికి ఇద్దరు పిల్లలు కలుగుతారని, వారిలో ముందుగా పుట్టిన బిడ్డను తమ మఠానికి ఇవ్వమని కోరగా వారు సంతోషంగా అంగీకరించారు. గురువు అనుగ్రహంతో వారికి కుమారుడు జన్మించాడు. ఆయనే వ్యాసరాయలు. 1519 శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిష్ఠించాక దుష్టగ్రహ నివారణకై తన రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని వ్యాసతీర్థులకు దానం చేశారట. దుష్టగ్రహాలన్నీ జ్వాలారూపంలో ఎదురుగా కనిపించగానే వ్యాసతీర్థుల వారు తన మహిమతో వాటిని భస్మం చేసి తిరిగి రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలకు అప్పగించారని చరిత్ర చెబుతుంది. తన జీవిత కాలంలో దాదాపుగా 300 హన్మత్ ప్రతిష్టలను చేసినటువంటి వ్యాసతీర్థుల వారు క్రీస్తుశకం 1539 పాల్గొన్న బహుళ చవితి నాడు నవ బృందావనంలోకి ప్రవేశించి బృందావనస్థులయ్యారు.

0: విజయనగర సామ్రాజ్యపతి అయిన శ్రీకృష్ణదేవరాయల సభలో కృష్ణ భట్టు అను వేణీ ప్రవీణుడు ఉండేవారట. ఇతని మనుమడైన తిమ్మన్న భట్టు కూడా తాతాతండ్రుల వలె బహుశాస్త్రాలు అధ్యయనం చేసి వైణిక విద్వాంసులుగా గుర్తింపు పొందారు. వీరి ధర్మపత్ని గోపమ్మ విజయనగరం నుండి భువనగిరికి నివాసం మార్చుకున్నారు తిమ్మన్న గోపమ్మ దంపతులు. వీరికి గురురాజును పుత్రుడు కలిగాడు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా స్వామి అనుగ్రహంతో క్రీస్తు శకం 1595 సంవత్సరంలో మరో కుమారుడు జన్మించాడు. ఆయనకు వెంకన్న భట్టు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు తిమ్మన్న గోపమ్మ దంపతులు. ఈ బాలుడు వెంకన్న భట్టు అనతి కాలంలోనే శ్రీ రాఘవేంద్ర స్వాములుగా జగత్ప్రసిద్ధులయ్యారు. ఒకనాడు వెంకన్న భట్టును చూసిన సుధీంద్ర తీర్థులవారు తన తపః ప్రభావంతో అతని ప్రతిభను భవిష్యత్తును తెలుసుకుని అప్పటికే వేదాంత తర్క ద్వైత శాస్త్రాలను అభ్యసించిన వెంకన్న భట్టును తన వెంట తీసుకుని వెళ్లారు. ఇతర శిష్యులతో పాటు వెంకన్న భట్టుకు కూడా ద్వైత శాస్త్రాన్ని బోధించారు సుధీంద్ర తీర్థులవారు. వారు చెప్పిన సుధ అనే పాఠానికి పరిమళ అనే పేరుతో చక్కని తాత్పర్యాదులు రాసినందుకు గురువుగారితో పరిమళాచార్యునిగా బిరుదును అందుకున్నారు శ్రీ రాఘవేంద్రులు.
1: విద్యాభ్యాసం అనంతరం గురువాజ్ఞ ప్రకారం స్వగ్రామానికి చేరుకుని సరస్వతిని వివాహం చేసుకున్నారు వెంకన్న భట్టు. వారికి ఒక పుత్రుడు కలిగాడు. ఆయనే లక్ష్మీనారాయణుడు. గృహస్థాశ్రమం నిర్వహిస్తున్న సమయంలో వెంకన్న భట్టును పిలిచి తన గురువైన సుధీంద్ర తీర్థుల వారు తన సంస్థానంలో మూలరాములు పూజ కొరకు సన్యాసాశ్రమం స్వీకరించమని కోరారట. అందుకు వెంకన్న భట్టు మన్నించమని స్వీకరించలేనని గురువుగారితో చెప్పారు. తులీంద్ర తీర్థులు ఆశ్రమ బాధ్యతలను యాదవేంద్రునికి అప్పగించారు. ఒకనాడు సుధీంద్ర తీర్థుల వారికి కలలో వెంకన్న భట్టుకు ఆశ్రమ నిర్వహణ బాధ్యతను అప్పగించాల్సిందిగా భగవదాజ్ఞ అయింది. అదే సమయంలో వెంకన్న భట్టుకు కూడా అదే కళ రావడంతో భట్టు సన్యాసాశ్రమం స్వీకరించారు. వెంకన్న భట్టుకు రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేశారు గురువు సుధీంద్ర తీర్థులు.
0: కొంతకాలానికి శ్రీ వ్యాసరాయల స్వామివారి బృందావనానికి సమీపానే శ్రీ సుధీంద్ర తీర్థుల వారు బృందావనస్థులైనారు. ఈ బృందావనాన్ని నవ బృందావనంగా భక్తులు పిలుస్తారు. శిష్యులతో కలిసి శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారు దేశంలో అనేక పర్యటనలు చేశారు. వేదాంత చర్చలో అనేక ఉద్దండులైన పండితులను

0: జోడించారు. మైసూరులో హరహరేశ్వరుణ్ణి, హంపీలో శ్రీరంగం, కాంచీపురం, మథుర, పండరీపురం, కాశీ వంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించారు. మైసూరులోని హరిహరేశ్వరుణ్ణి, హంపీలో విరూపాక్షుణ్ణి సేవించారు. ఉడిపిలో శ్రీకృష్ణుని దర్శించి అక్కడే తంత్రదీపిక, న్యాయముక్తావళి అనే గ్రంథాలను రచించారు తన దేశ సంచార కాలమందే శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు.
1: నిరక్షరాస్యుడైన వెంకన్న అనే బాలకుణ్ణి ఆశీర్వదించారు రాఘవేంద్రులు. ఆదోని నవాబు అసదుల్లా ఖాన్ కు అత్యవసరమైన ఉత్తరం ఒకటి రాగా అక్కడే ఉన్న నిరక్షరాస్యుడైన వెంకన్నను పిలిచి చదవమనగాని వెంటనే గురు రాఘవేంద్రులను మనస్సులో తలుచుకుని ఆ ఉత్తరాన్ని వెంకన్న చదివి వినిపించాడట. నవాబు సంతోషించి తన కొలువులో దివాన్గా వెంకన్నను నియమించారు. తర్వాత కాలంలో రాఘవేంద్రులు ఆదోని రాగా వెంకన్న తన స్వామిని కలుసుకుని ఆశీర్వాదం పొంది తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరారట. రాఘవేంద్ర తీర్థులు శక్తి సామర్థ్యాలు పరీక్షింపదలిచి నవాబు కూడా స్వామి దర్శనానికి వెళ్లి మాంసంతో నింపిన ఒక బుట్టను వస్త్రంతో కప్పి తన కానుకగా స్వీకరించమని కోరాడట. త్రికాల జ్ఞానుడైన రాఘవేంద్రునికి అసలు విషయం తెలిసినా ఏమీ అనక బుట్టపై తీర్థం చల్లి తెరిచి చూడగా దానిలో ఫలపుష్పాలు ప్రత్యక్షమయ్యాయి. నవాబు తన తప్పు తెలుసుకుని క్షమించమని స్వామిని కోరి పరిహారంగా ఏదైనా తన నుండి స్వీకరించమని ప్రార్థించాడు.
2: మంచాల గ్రామ విశిష్టతను, స్థల మహత్యాన్ని స్వామి నవాబుకి వివరించి తనకు జాగీరుగా ఇవ్వమని కోరాడట. స్వామి ఆజ్ఞానుసారం వెంకన్న అక్కడే పెద్ద మఠం కట్టించాడు. మంచాల గ్రామమే కాలాంతరంలో మంత్రాలయంగా రూపాంతరం చెందింది. పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి తుంగభద్రా నదీ తీరాన మంచాలమ్మగా వెలిసింది. మంచాలమ్మ తల్లిని హిరణ్యకశ్యపుడు కులదేవతగా పూజించాడట. తన కుమారుడైన ప్రహ్లాదుడు కూడా కులదేవత మంచాలమ్మను ఆరాధించాడు. ఈ ప్రదేశంలోనే ప్రహ్లాదుడు తన దేహాన్ని త్యజించి శ్రీహరిలో ఐక్యమయ్యాడు. ద్వాపర యుగంలో పాండవులు అశ్వమేధ యాగం చేసినప్పుడు జైత్రయాత్ర వేళ అర్జునుడు అనుసాలుడు మధ్య యుద్ధం జరగగా ఈ మంచాల ప్రదేశంలో అనుసాలుణ్ణి ఓడించలేకపోయాడట అర్జునుడు. స్థలమహత్యాన్ని గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రదేశం నుండి అనుసాలుడి రథాన్ని కదిలేలా చేసి విజయుడికి విజయాన్ని పొందేలా చేశాడట. అందువల్లే ఈ మంచాల గ్రామం ప్రదేశంలో ఉన్నవారికి అపజయం కలగదని, సర్వదా విజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ మంచాల గ్రామమే మంత్రాలయంగా రూపాంతరం చెంది భక్తుల పాలిట మహిమాలయం.

శ్రీ రాఘవేంద్రులు మంత్రాలయంలోని బృందావనస్థులవటానికి నిర్ణయించుకుని మంత్రాలయం మంచాలమ్మైన రేణుకాదేవిని స్తుతించి ఆమె అనుమతి తీసుకున్నారు. నేటికి భక్తులు గురు రాఘవేంద్రులను దర్శించటానికి ముందు తప్పనిసరిగా మంచాలమ్మను దర్శించుకుని ఆశీస్సులందుకుంటారు. రాఘవేంద్ర తీర్థులు బృందావనస్థులు అవుతున్నారనే వార్త దేశమంతటా వ్యాపించడంతో స్వామివారి శిష్యులు లక్షలాది భక్తులు మంత్రాలయానికి చేరుకున్నారు. మంత్రాలయ సమీపాన ఒక రాయిపై శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో 7 గడియలు విశ్రమించాడని, అందుకే ఆ పవిత్ర రాయిని వెంకన్న గురు రాఘవేంద్రుల బృందావనానికి ఉపయోగించాడు. మిగిలిన రాతితో హనుమంతుడి విగ్రహాన్ని చెక్కించి బృందావనానికి ఎదురుగా ఉండేటట్లు ప్రతిష్ఠించారు. ఆశ్రమ నిర్వహణను శ్రీ యోగీంద్ర తీర్థుల వారికి అప్పగించిన శ్రీ గురు రాఘవేంద్రులు 1671 సంవత్సరం శ్రావణ బహుళ విధియ గురువారం సూర్యోదయానికి పూర్వం సజీవంగా బృందావనస్థులయ్యారు. తమ గురువుగారు బృందావనస్థులైన వార్తను విని

శ్రీ రాఘవేంద్ర స్తోత్రాన్ని పఠిస్తూ అప్పణాచార్యుడు అనే శిష్యుడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి స్వామి బృందావనస్థులయ్యారు. అప్పణాచార్యుడు స్తోత్రంలో ఆఖరి చరణం చదవక స్థాణువై నిలబడిపోగా సమాధి నుండి శ్రీ రాఘవేంద్రులు సాక్షి హయా సోత్రహి అని పలికి స్తోత్రాన్ని పూర్తి చేశారు. శ్రీ వరాహస్వామి అనుగ్రహంతో తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయంలో 700 ఉత్కృష్ట సాలిగ్రామాలతో స్థాపించబడి శుద్ధ ముద్రికతో మూయబడిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనం మహా

0: ఈ బృందావనం ప్రక్కనే స్వామి మునివనోడైన శ్రీ వాదేంద్రుల బృందావనం కూడా ఉంది. వీరు గుణగుణ స్తవాన్ని రచించి స్వామివారి సమాధి ఎదుటగా ఉండి చదువుతుండగా శ్రీ రాఘవేంద్రులు అందుకు సమ్మతించినట్లుగా వారి బృందావనం కొద్దిగా కదిలిందని నేటికీ చరిత్ర చెబుతుంది. మహిమాన్వితులు మహాయోగేంద్రులు శ్రీ రాఘవేంద్రులు వారు బృందావనస్థులు అంటే సజీవ సమాధి పొందినప్పటికీ తన మహిమల ద్వారా నేటికీ భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నారు. వారు ఎన్నో లీలలను భక్తులకు చూపించారు.
1: మహావిద్వాంసులైన ముగ్గురు జ్యోతిషులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసి, స్వామి, మీ జాతకం ఒక్కసారి పరిశీలించాలని ఉంది అని మనవి చేశారట. అందుకు రాఘవేంద్రులు మందహాసంతో సరే అన్నారట. ముగ్గురు ఎంతో జాగ్రత్తగా స్వామి జాతకాన్ని ఆమూలాగ్రం పరిశీలించి, వారిలో వారు మొదటి వ్యక్తి స్వామి జీవితకాలం 70 సంవత్సరాలుగా, రెండవ జ్యోతిష్యుడు 700 సంవత్సరాలుగా, ఇక మూడవ జ్యోతిష్యుడు 7000 సంవత్సరాలుగా చెప్పి తమలో తాము తమదంటే తమదే సరైనదని స్వామి ముందే వాదించుకున్నారట. అప్పుడు స్వామి చిరునవ్వుతో, మీ ముగ్గురు నిజమే చెప్పారు, నా భౌతిక కాయం 70 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. నేను బృందావస్థులైన తర్వాత ఆ బృందావనం 700 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే నా చేత రచించబడ్డ గ్రంథాలు 7000 సంవత్సరాల వరకు ప్రసిద్ధి పొంది అందరి చేత చదివించబడతాయి అని వివరించిన స్వామి ఆ ముగ్గురు జ్యోతిష్యులను సత్కరించి పంపించారట.
0: ఒకసారి రాఘవేంద్రులు సిరసంగి అనే గ్రామంలో పర్యటిస్తూ తన భక్తులను తన దివ్య బోధనలతో ఉత్తేజపరుస్తున్న సమయంలో దేశాయి అనే వ్యక్తి వేదమంత్రాలు అబద్దమని భావించి తమ ప్రాంతానికి వచ్చిన స్వామిని పరీక్షించదలచి ఒక రోకలిని తెచ్చి దాన్ని చిగురింపచేయవలసిందిగా స్వామివారిని కోరాడట. అందుకు రాఘవేంద్రులు చిరునవ్వుతో తన మంత్రజలాన్ని ఆ రోకలిపై చల్లగా వెంటనే ఆ రోకలి చిగురించింది. అక్కడున్నవారు స్వామి మహిమకు అబ్బురపడగా దేశాయి వెంటనే రాఘవేంద్ర తీర్థుల పాదాలపై పడి క్షమించమని కోరాడట. రాఘవేంద్రుల నుండి ఇప్పటి వరకు గురు పరంపర అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ వస్తోంది. గురుపదం గురుపరంపరలో 32వ తీర్థులు శ్రీ గురు రాఘవేంద్రులు. ప్రస్తుతం 108వ పీఠాధిపతిగా శ్రీ సుబు యతీంద్ర తీర్థుల వారు కొనసాగుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీ గురు రాఘవేంద్ర తీర్థుల వారి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

ఆరాధనోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలల నుండి భక్తులు విశేష సంఖ్యలో మఠానికి విచ్చేస్తారు. ఆరాధనోత్సవాల్లో ధ్వజారోహణం, గోవు, గజ, లక్ష్మీ పూజలు, ధ్యానం, ప్రభ ఉత్సవం, ఋగ్వేదం, యజుర్వేద నిత్య ఉపకర్మ, శాఖోత్సవం, రజిత మంటపోత్సవం, పూర్వ ఆరాధన, మధ్య ఆరాధన, ఉత్తర ఆరాధన, శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థ ఆరాధన, సర్వ సమర్పణోత్సవం, మహాపూజ, పంచామృతం, ఇవి మాత్రమే కాకుండా పవమాన, మన్య సూక్త, దుర్గా, శ్రీ సూక్త, స్వయంవర పార్వతీ హోమాలు, ధన్వంతరి, శ్రీ రాఘవేంద్ర అష్టాక్షర మంత్రహోమం, ఇలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు నిర్వాహకులు.

Yeah.

ఇక ప్రతిరోజు సాయం సమయంలో నిర్వహించే కనక రజత రథోత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి.

0: మంత్రాలయ రాఘవేంద్రునికి మరొక పేరు పరిమళాచార్యులు. ఆయన సన్నిధిలో భక్తులకు ఇచ్చే ప్రసాదమే పరిమళ ప్రసాదం. ఈ ప్రసాదం ఎంతో ప్రత్యేకమైనది. అన్ని దేవాలయాల్లోకి భిన్నమైనది పరిమళ ప్రసాదం. సుధీంద్ర తీర్థులు ఈ పరిమళ ప్రసాదాన్ని ప్రవేశపెట్టారు. సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకుండా చతురస్రాకారంలో ఉంటుంది ఈ ప్రసాదం. సువాసనలు వెదజల్లుతూ తీయటి రుచితో సుగంధాలు వెదజల్లుతుంది ఈ పరిమళ ప్రసాదం. స్వామి పేరుతో భక్తి పరిమళాలతో పవిత్రమైనదే ఈ పరిమళ ప్రసాదం.
1: రాఘవేంద్రులకు మూగ జీవాలపై అపార ప్రేమ కరుణ. గోమాత సేవను ఎంతో పవిత్రమైన కార్యంగా భావించేవారు. అప్పటినుండి ఇప్పటి వరకు రాఘవేంద్రుని సన్నిధిలో సుమారుగా 750 గోవులు గోపూజ ధ్యాన పూజలతో సంరక్షించబడుతున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఎంతో పవిత్రమైందని, రోజూ వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు.
0: ఇక్కడ ఉన్నటువంటి గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం ద్వారా అనేక మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. ఈ పీఠం ద్వారా అనేక మంది విద్వాంసులుగా, వేద పండితులుగా, అర్చకులుగా ఆయా రంగాల్లో పరిణితులయ్యారు. శాస్త్రాధ్యయనం, వేదాధ్యయనం విద్యార్థులకు అందించడమే కాకుండా వారికి వసతి సౌకర్యం, ఉపకార వేతనాలు, ఇంకా ఉద్యోగ భృతిని కూడా కల్పిస్తూ విద్యారంగంలో కూడా ఉన్నతమైన ఆశయాలకు కృషి చేస్తున్నారు మఠం.

శ్రీ శరణు ఘోష గురు మంత్రాలయంలో నిత్యం మారు మ్రోగుతూనే ఉంటుంది. భక్తుల గుండెల్లో భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. పూజించటానికి సంపూర్ణ గురువులు సత్యధర్మాల్లో నిష్ఠాగరిష్ఠులుగా, కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షం వంటి వారుగా, కోరకుండానే మనస్సును ఉదయించే సద్వాంఛ తీర్చేవారైన శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారికి ఇవే భక్తిపూర్వక నమస్సుమాంజలులు.

మీరింతవరకు శ్రీ రాఘవేంద్రాయ నమః ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న పాట విమానం చిత్రం నుంచి. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి చిరునవ్వుతో చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: హాయ్, ఆర్ యు సింగిల్? బై మీ ఎ డ్రింక్. హే, లెట్స్ గో అవుట్ మ్యామ్.
0: శ్రోతలు 3.2 MHz పై చిత్రగీతాలు వింటున్నారు.
2: అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
0: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
2: 9989679076,
0: మరొక నంబర్ 7989701158. అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిరుత చిత్రం కోసం దీపు, రీటా పాడిన పాటకు సాహిత్యం అందించారు రామజోగయ్య శాస్త్రి. సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

0: అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం సూర్యవంశం చిత్రంలోని పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు విందాం MCA చిత్రంలోని పాట.

కిలి కనిపెట్టాలా, డగాలు చేసే మగాళ్ళు బాబుల ముసుగు నుసుగు పసిగట్టాలా. జనంలో జంటిల్ మన్ లైఫ్ రావణయ్యే సిల్లర నాయాడు.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అది తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
2: 9989679076,
3: మరొక నెంబర్ 7989709158.

మీరు విన్న పాట ఖుషి చిత్రంలోనిది. ఇప్పుడు విందాం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం భీమ్ సీరియల్లో ప్రణవి పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు
2: చిక్కుకున్నాడయ్యా. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
9: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
10: ప్రకటనలు విన్నారు. వినండి ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో

0: మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఇండియా డైలాగ్ నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: ये कार्यक्रम కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పతకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ ను కూడా అభివృద్ది చేస్తారు.

వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమాపేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భుటేకొషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162కు పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో NDRF బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పోడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.

0: రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్టాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటారు.

0: అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989707.

మీరు వింటున్న పాట వర్షం చిత్రం కోసం టిప్పు ఉషా పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి జై లవకుశ చిత్రం కోసం హేమచంద్ర పాడిన పాట.

మీరు విన్న పాట విక్రమార్కుడు చిత్రంలోనిది. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 2:00 మిడ్డే న్యూస్. 2:15 దోపహార్ సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలుపంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్టంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలుపంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఈఎఫ్ఎల్యూ ప్రాంగణంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన క్రీడా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. 2036లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. ఇది తర్వాత నిర్వహించే ఒలింపిక్ క్రీడలకు స్పూర్తినిస్తుందని అన్నారు. ఒలింపిక్స్ కోసం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు. ఒకప్పుడు క్రీడలు చదువులో భాగంగా ఉండేవని, ప్రస్తుతం అవి దేశ అభ్యున్నతికి సూచీలుగా మారాయని అన్నారు. క్రీడాభివృద్దిలో భాగంగా తమ ప్రభుత్వం క్రీడల బడ్జెట్ను 1,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్లకు పెంచిందని చెప్పారు. ఖేలో ఇండియా డైలాగ్లో ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం క్రీడాకారులకు స్పూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి విద్యార్థులతో కలిసి నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈఎఫ్ఎల్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ నాగరాజు, రిజిస్టార్ సినీ మంచాల, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, క్రీడా ప్రముఖులు జేజే శోభ, శ్రీయాంచి బలిశెట్టి, శ్రీజా జాదవ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్టంలో క్రీడాభివృద్దికి ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలియజేశారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గతంలో తమ కొరియా పర్యటన సందర్భంగా ఉన్నత స్థాయి బృందంతో జరిపిన చర్చల మేరకు ఈ ఒప్పందం కుదిరిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువ క్రీడాకారులను ప్రపంచ చేరువ చేసేందుకు ఈ ఒప్పంద అంశాలు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా ఆయనకు వివరించారు. నిర్ణీత గడువులోగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో నిర్వహించే సదస్సు కోసం ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని, రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సదస్సు నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో వెంటనే వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఆ సదస్సు ఏర్పాట్లపై మంత్రివర్గం ఉప సంఘంతో ఆయన నిన్న సమీక్షించారు. రాష్టంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పిస్తున్నట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3.12 లక్షల ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రధానంగా సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్ పామ్ కారిడార్కు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రాష్టంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 60 నుంచి 70 మంది ప్రజలు 22A సమస్యతో నష్టపోతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం వాటాగా రావలసిన నిధుల విడుదలలో జాప్యమవుతోందని, అయినా రాష్ట ప్రభుత్వం చివరి బిల్లుల చెల్లింపు వరకు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, విజ్ఞాపనలు స్వీకరించడానికి రాష్ట వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితాలను ప్రకటిస్తున్నారు. జాబితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలోని 15 మండలాలు, 2 మున్సిపాలిటీలకు గ్రామ సభల కోసం ప్రత్యేకంగా సూపర్వైజర్లను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్తో పాటు జిల్లా కలెక్టర్ హరిత తదితరులు పలుచోట్ల గ్రామ సభల్లో హాజరవుతున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వన మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొక్కలు నాటడం, చెట్ల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితికి వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో వన మహోత్సవం సందర్బంగా ఆయన మొక్కలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో ఈరోజు వన మహోత్సవం సందర్బంగా రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగే వరకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల నుంచి 2 రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 537 అడుగులుగా నమోదైందని, కుడి కాలువ ద్వారా 6041 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 2067 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, వరంగల్, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రముఖ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారంతా వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలని, వారు పని నిమిత్తం ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు కేసులు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి, నర్మెట్ట, కొండకండ్ల, చెన్నూరు పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,04,00,000 రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. ఈ నిధులతో ఫర్నిచర్, ప్రయోగ పరికరాలు తదితర వనరులు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో చేయూత పింఛన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆయా పురపాలక సంఘాల కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్ణీత దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హత గల గిరిజన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరుకు దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, జిల్లా మండల పరిషత్ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాల్పంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి సాహిత్యంతో దోస్తీ ప్రముఖ రచయితలు వారి రచనల పరిచయం వింటారు. ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ రచయిత టేకులపల్లి గోపాలరెడ్డి గారి జీవన స్రవంతి నవల పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి రంగరాజు పద్మజ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్. సాహిత్యంతో దోస్తీ కార్యక్రమంలో రచయిత పరిచయం వింటారు.
1: ఈ రోజు ప్రసంగిస్తున్న అంశం నవల సమీక్ష. ఈనాటి నవల జీవన స్రవంతి ట్రయాలజీ. ఈ నవల రచయిత అంధులైన శ్రీ టేకులపల్లి గోపాలరెడ్డి గారు. దృష్టి లేకపోవడం ఒక శాపం కాదు, తన లక్ష్యాన్ని సాధించే ఒక సహాయకారైన సామర్థ్యము అని నిరూపించారు జీవన స్రవంతి నవల రచయిత దివ్యాంగులైన శ్రీ టేకులపల్లి గోపాలరెడ్డి గారు. వీరికి దృష్టిలోపం ఉన్నా దాన్ని అధిగమించి చీకటి దారిని వెలుగులమయం చేసుకున్నారు. చూపు లేని జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆరాట పోరాటాలు, మనసు లోపలి పొరల్లోని భావావేశాలు.

సంఘర్షణలు, పరిస్థితుల బేరీజులు, ఆత్మగత సందేశాలతో సాగిన ఆత్మకథా నవల జీవన స్రవంతి. ఇటీవలే ఒక సాహిత్య సమూహంలో వారు పరిచయమైనప్పుడు వారు 1200 పేజీలలో 3 భాగాలతో ట్రయాలజీ తమ జీవిత కథను రాశారని విన్నప్పుడు అంగవైకల్యమున్న వ్యక్తిలో ఇంత నైపుణ్యానికి నేను ఆశ్చర్యపోయాను. ప్రపంచంలో అంతర్జాతీయ ప్రసిద్ది పొందిన అంధరచయితలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రాచీన గ్రీకు కవి హోమర్ గురించి మనం విన్నాం. మరో ఇంగ్లీషు అంధకవి జాన్ మిల్టన్ ఎన్నో రచనలు చేశాడని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే హెలెన్ కిల్లర్ కూడా గొప్ప రచయిత్రి. ఈమె కూడా దివ్యాంగురాలే. జార్జ్ లూయిస్ బోర్డెస్ వంటి అంధ రచయితల సరసన నిలవగలిగిన తెలంగాణ తెలుగు రచయిత శ్రీ గోపాలరెడ్డి గారు. వీరు రాసిన జీవన స్రవంతి నవల చదువుతూ ఉంటే మనసు భారం అవడమే కాకుండా కళ్లు చెమర్చుతాయి. ధారగా సాగే ఆ పఠనంలో బాధాకెరటం వీచినా, కన్ను మసకబారినా, గొంతు గద్గదించినా ఆగకుండా సాగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే పాత్రలు, కథా సంభాషణలు మాత్రమే కాదు, మనసులో భావోద్రేకాలతో సాగుతుంది ఈ నవల. అంతేకాదు, దీన్ని బ్రెయిలీలో తాను రాసిన తర్వాత దాన్ని చెబుతుంటే విని రచయిత్రి సమీక్షకురాలైన అరుణ ధూళిపాళ గారు తెలుగు లిపిలో రాశారు. తెలంగాణ ప్రాంతపు ఆచారాలు, సాంప్రదాయాలు ఇందులో కలగలిసి ఉంటాయి. నా మటుకు నాకు అనిపించేది ఆంగ్లంలో అంధుల రచనలు ఉంటే ఉండవచ్చు కాక, కాని తెలుగు సాహిత్యంలో ఇదే మొదటి నవల ఏమో అనిపించింది. రచయిత తన నవలను నదీ ప్రవాహంతో పోలుస్తూ రాసిన నవల. ఎందుకంటే జీవితంలో ఒక్కోసారి వేగంగా సంఘటనలు జరుగుతాయి, ఒక్కోసారి మందకొడిగా సాగవచ్చు. అచ్చంగా నదీ ప్రవాహం వలె అని కాబోలు. కంటి చూపులేని వారిని నిరాశగా బతకవద్దు, ఉత్సాహంగా బతుకుతూ తాననుకున్న లక్ష్యాలను చేరాలని అన్యాపదేశ సందేశం ఈ నవల పొడుగునా మనకు కనపడుతుంది, ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చూపు లేకుండా చేసిన భగవంతుడే జీవన గమ్యాలను చేరుస్తాడన్న విశ్వాసం కూడా కావచ్చు. కాని ఆద్యంతం ఆశాంతం చక్కగా చదివించే గుణమున్న ఈ నవల గురించి విహంగ వీక్షణం చేద్దాం. సాధారణ మనుషుల జీవితాలే విచిత్రం అని అనుకుంటే ఇంకా దివ్యాంగుల జీవితాలు మరీ విచిత్రాలు. జీవితంలో ఏమీ సాధించలేమని, ప్రపంచంలోని కష్టాలన్నీ తమకే ఉన్నాయనే నిరాశతో సాగుతాయి వారి జీవితాలు. అంతేకాదు, మామూలు వారికి కూడా అలాగే ఉంటాయి. కానీ అలా నిరాశగా ఉండొద్దని మనోధైర్యంతో అంతర్నేత్రం ద్వారా దారిని సుగమం చేసుకోవాలని, చీకటి తెరలను తొలగించుకోవాలని వారి అనుభవాలు, జ్ఞాపకాలు, సంఘర్షణలు, సంతోషపు క్షణాలు, అంధుల జీవితాలలోని ప్రత్యేక లక్షణాలు, ఆలోచనలను అన్నిటినీ గుదిగుచ్చి రచయిత అక్షరీకరించారు. ఆ అక్షరాల అందమైన ప్రవాహమే ఈ జీవన స్రవంతి నవల.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 అలాగే 738 కిలోహెర్ట్స్ పై సాహిత్యంతో దోస్తీ వింటున్నారు. ఇప్పుడు పుస్తక పరిచయం.
1: ఈ నవలకు అందమైన ముఖచిత్రం వేసిన చిత్రకారుడు గౌరీ భట్ల ప్రవీణ్ కుమార్. ముఖచిత్రం చూడగానే మనకు కనిపించే చిత్రంలో నదీ తీరంలో ఊతకర్ర సాయంతో ఒక పొడగాటి మనిషి సంధ్యా సమయపు కెంజాయ రంగులో వెలుగులేనుతున్న కాంతిలో ప్రవహిస్తున్న నదిపైన ఒక కలం పైన పాళి వెలుగు చిమ్మిన ఒక చిత్రం. చెప్పకనే లోపలి కథను రేఖామాత్రంగా తమ కుంచెతో రేఖలలో బంధించిన ప్రవీణ్ ప్రతిభను అభినందించాల్సిందే. అమోఘమైన చిత్రీకరణ. కథానాయకుడైన వేణుకు తాను ఊహించని అంధత్వం తనను ఆవరించినా తట్టుకుని నిలబడి ఆ కట్టిక చీకటి కనులకే కాని అంతర్నేత్రానికి సూర్యకిరణాల్లాంటి వెలుగుల చూపుందని, తన శారీరక అందం ముఖ్యం కాదని, మానసిక అందంతో లోకాన్ని చూసి కాలం కలిసి రాకపోయినా పరిస్థితులు ఎదురు తిరిగినా పట్టుదలతో కాలానికి ఎదురీది జీవన సాఫల్యం సాధించిన మహోన్నత వ్యక్తిత్వం వేణు పాత్రధారిది. ఇక ఈ కథానాయకుడు వేణు వ్యవసాయదారుల కుటుంబంలో పెద్ద కుమారుడుగా పుట్టి అనుకోని పరిస్థితులలో వైద్యం వికటించి పసి వయసులోనే కంటిచూపు పోగొట్టుకున్నా తాను అందరి వలనే జీవించాలన్న ఆశయంతో కష్టాన్ని కౌగిలించుకుని రంకెలు వేస్తూ మీదికి వచ్చే సమస్యలనే వన్యమృగాలను మచ్చిక చేసుకుని తన దారికి మళ్లించుకునే మాట నైపుణ్యం ఉన్న బతుకు వేటగాడు. చదువుకునేందుకు ఎదురైన సమస్యలు, ఇంట్లో ఆధిపత్య ధోరణిలో నలిగిపోయిన వైనం, ఉద్యోగ ప్రయత్నం, ఇవన్నీ అసలే సహకారం లేని తనవారు స్నేహితుల ఆలంబనతో ఎలా తాను అనుకున్న పని నెరవేర్చుకున్నారనేదే ఈ నవలంతా పరుచుకుని కనపడుతుంది. ఒక్క చదువు ఒక ఉద్యోగంలోనే కాదు, తన ప్రేమ విఫలతను ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తన పెళ్లికి పెద్దలు కుదిర్చిన అమ్మాయిని అర్థం చేసుకోవడంలోనూ విజేతనే వేణు. ఒక విశిష్టమైనటువంటి నవల అని ఎందుకంటున్నానంటే ఒక అంధుడి జీవితంలోని చీకటి కోణాలను వివరించే అద్భుతమైన నవల. తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఈ చీకటి జీవితాలకు సంబంధించినటువంటి చీకటి కోణాల విషయాలు బహిర్గతం చేసే నవలలు వచ్చినట్టు మనకు అనిపించదు. మొట్టమొదటిసారి శ్రీ గోపాలరెడ్డి గారు తన సుదీర్ఘమైన జీవన ప్రయాణంలో వారు ఎదుర్కొన్నవి, చూసినవి, విన్నవి, అనుభవించినవి, అనుభూతులుగా పొందినవన్నీ కూడా తన జీవన స్రవంతి నవల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎంతో కష్టపడి రాసిన నవల ఈ జీవన స్రవంతి. దీన్నే ఆత్మకథాత్మక నవల అని కూడా అంటాం. అంటే కొంత జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పనా శక్తితో నవరసాత్మకమైన సన్నివేశాలను కల్పించి ఆత్మకథాత్మక నవలగా తీర్చిదిద్దారు. ఇది ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి ట్రయాలజీ అనే సాంప్రదాయాన్ని అనుసరించి ఒక జీవితాన్ని, జీవితంలోని దశలను మూడు భాగాలుగా రాయబడిన కొత్త ప్రయోగం. తెలుగులో ఇంచుమించుగా ఇలాంటి నవలలు ఇంతకుముందు శ్రీ అంపశయ్య నవీన్ గారు రాశారు. ఇటువంటి రచనలు తక్కువగా వచ్చాయనే మనం చెప్పవచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో కూడుకొని ఉన్నది ఈ జీవన స్రవంతి నవల. ప్రత్యేకత అంటే రచయిత విమర్శకులు అయిన శ్రీ బెల్లంకొండ సంపత్ గారు చెప్పినట్టుగా దీంట్లో ఆంగ్ల సాహిత్య సంప్రదాయమైనటువంటి

సమగ్రతా శైలి అని కనపడుతుంది. అంటే కేవలం ఒక విషయాన్ని మాత్రమే వర్ణించడం కాకుండా ఒక సామాజిక అంశం, కుటుంబ సమస్యలు, ఆర్థికాంశాలు, వాటితో ఏర్పడిన చీకటి జీవితపు సంఘర్షణలు, ఇలా వ్యక్తికి సంబంధించిన అంశాలే కాకుండా ఆనాటి సామాజిక సమస్యలను చిత్రించిన నవల కాబట్టి సమగ్ర సాహిత్యము అని అంటున్నాను. తెలుగులో సమగ్రత శైలితో రచించిన నవలలు చాలా తక్కువ. అందులో ఉదాహరణకు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు రాసిన మాలపల్లి, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగల వంటి నవలలు చెప్పుకోదగ్గవి. ఎందుకంటే సుదీర్ఘమైన కాలం, నిర్దిష్టమైన కాలంలో రాయబడిన సామాజిక పరిణామాలన్నింటినీ వర్ణిస్తేనే సమగ్రత శైలి అని నిర్వచిస్తాం కదా. ఇందులో ఒక కథాంశం వివరించడమే కాకుండా రచయిత బోధనా రంగంలో ఉండడం వల్లనేమో, వారిలో సాహిత్యాభిలాష కూడా ఉండడం వల్ల రచనలో భావుకత ఉంటుంది. ఈ భావుకత వల్ల పాఠకులను ఆకర్షించింది ఈ నవల. అంతేకాదు అందులోని విషయాలను అవగాహన చేసుకోవాలనే అంశాలుగా మారతాయి. కాబట్టి ఈ జీవన స్రవంతి చదివేవారికి ఉత్కంఠతో పాటు ఆసక్తిని కూడా కలిగిస్తుంది. ఈ విధంగా ఎందరి ముప్పులో పొందిన ఈ నవలలో అనేక అంశాలను చర్చించిన కొంత జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పనాశక్తితో నవరసాత్మకమైనటువంటి సన్నివేశాలు కల్పిస్తూ దాంతో ఆత్మకథాత్మక నవలగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా దీనిలో అంధుడు తమసోమా జ్యోతిర్గమయ అనే ఉపనిషత్తు వాక్యాన్ని ఆచరణలో పెట్టారా అని మనకు అనిపించేలా చీకటి నుండి వెలుగులోనికి ప్రయాణం చేయడం నవల యొక్క ముఖ్య లక్షణంగా అనిపిస్తుంది. కనుచూపు లేని చీకట్లో ఉన్నవాళ్లు ఆ చీకట్లోనే మగ్గిపోకుండా చీకటి నుండి వెలుగులోనికి ఎట్లా ప్రయాణం చేయాలని, అలా ప్రయాణించినప్పుడు ఎన్నెన్ని ఆటంకాలుంటాయో, వాటిని ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నారని, ఆ అంశాలు ముఖ్యంగా వాటినన్నిటినీ ధైర్య స్థైర్యాలతో ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నారో అన్ని వర్ణింపబడ్డాయి. అంతేకాదు ఇందులో ఈ నవల పొడుగూత ఒక సిద్ధాంతం కనపడుతుంది. అది ఏమిటి అంటే అవయవ నష్ట పరిహార సిద్ధాంతం. అంటే శరీరంలో ఒక అవయవం లోపిస్తే కనుక లోపించినటువంటి అవయవం ఏ పనులైతే చేస్తుందో ఆ లోటు పూరించడానికి మిగిలిన అవయవాలు పనిచేస్తాయనేది ఒక ప్రధాన సిద్ధాంతం ఉంది. కనుక ఇందులో కనుచూపు లేకపోవడం వల్ల దాన్ని పూరించడానికి వినికిడి శక్తి, స్పర్శ, ఇతర అవయవాలకు సంబంధించిన పనులన్నీ క్రియాశీలకంగా మారి ఒక చూపు లేని లోటును పూరించడం ఉంది. ఇది అద్భుతమైన ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని ప్రఖ్యాత వక్త వీక్షణ వేణుగోపాల్ గారు కూడా ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తూ అన్నారు. కనుక ఈ నవల నిండా కూడా అవయవ నష్ట పరిహార సిద్ధాంతమై దానికి సంబంధించిన అంశాలు కనపడుతూనే ఉంటాయి. ఇదే ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే రచయిత తన రచనను నదితో పోల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నది యొక్క మలుపులు ఏ విధంగా ఉంటాయో, జీవితపు మలుపులు కూడా ఆ విధంగానే ఉంటాయి అని ఉపమానంతో నిరూపించడం ఇందులో ముఖ్యమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణిస్తేనే జీవితం, ప్రవహిస్తేనే నది అని ప్రఖ్యాత తెలంగాణ కవి అయిన శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు ఈ నవల గురించి వారి అభిప్రాయాన్ని తెలిపారు. ఆ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. కనుక జీవితం కూడా ఎప్పుడు సజీవంగా ఉంటుంది, అలాగే నది కూడా నీటి ప్రవాహంతో నిండుగా

ఎన్ వేణుగోపాల్ ఒకే ఒక మాట అన్నారు, ఈయన వల మన జీవితాలలోని లోతుపాతులను చూసుకునేందుకు ఉపయోగపడే ఒక దర్పణం వంటిది అని. అంటే అద్దంలో చూస్తూ మన ముఖంలోని లోపాలను ఎలా అయితే సవరించుకుంటామో అలాగే ఈ జీవన స్రవంతి నవలను చదివితే కంటి చూపు ఉన్నవారు తమకు చూడగలిగే శక్తి ఉందనే గర్వాన్ని విడిచిపెట్టి తమలో ఏ ఏ లోపాలైతే ఉన్నాయో ఈ నవల చదివిన తర్వాత సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. ఈ మాటను నవల చదివాక యథార్థం అనిపించింది, అందుకే ప్రత్యేకమైనది అని అంటున్నాను. అలాగే ఈ నవలలో చర్చించని విషయం అంటూ లేదు. బయట ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఇందులోనూ ఉన్నాయి. బయట ప్రపంచ సమాజంలోని లోపాలు, కుటుంబంలోని లోపాలు, ఆర్థిక వ్యత్యాసాలు, బలహీనులను ఏ విధంగా సమాజం చిన్నచూపు చూస్తుందో చెప్తూ వారికి న్యూనతాభావం ఏర్పడ్డప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తారో, ఆ ప్రయత్నాల వల్ల ఎన్ని విజయాలు సాధిస్తారో, న్యూనతాభావం మనిషిని తక్కువ స్థాయికి దిగజారుస్తుందో, ఆ తక్కువ స్థాయి నుండి తాము కూడా అందరితో సమానమనే భావాన్ని వ్యక్తీకరించడానికి ఈ నవల చదివితే ఎంతో ఉపయోగపడుతుంది. నందిని సిద్ధారెడ్డి గారు ఏమంటారంటే, ఈ నవల కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొనే వారికి ఒక దిక్సూచి వంటిది అని అంటారు. అంటే జీవితం అంటేనే చిన్నవో పెద్దవో కష్టాలు ఉంటూనే ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు బాధపడకుండా ఎదిరించడానికి ఎలా ప్రయత్నించాలని దాని నుండి బయటపడే మార్గం చూపుతుంది ఈ నవల. అన్నింటికన్నా ముఖ్యం మానసిక సంఘర్షణ. ఈ మానసిక సంఘర్షణ అనేది మనిషిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందుకే కురుక్షేత్ర యుద్ధానితో సమానం మనిషి హృదయం అని అంటారు కదా. కురుక్షేత్ర యుద్ధంలో ఏవైతే మంచి చెడుల మధ్య సంఘర్షణ జరిగిందో అలానే జీవన స్రవంతి నవలలో కూడా రచయిత పాత్రల ద్వారా, కథానాయకుడైన వేణు ద్వారా మానసిక సంఘర్షణాత్మక అంశాలను వివరిస్తూ ఆ సంఘర్షణల వల్ల చెడును తొలగించి మంచి జయించడం అనే ఒక తత్వాన్ని వివరిస్తుంది నవల. ఇంకా చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే ఇందులో ఆశావాద తత్వం కనపడుతుంది. అదేమిటంటే మనం నైరాశ్యంలోకి వెళ్ళినప్పుడు, నాకిక ఏ దారి లేదు అని అనుకున్నప్పుడు మనకు కనిపించేది ఏమిటి అంటే, ఒక చెట్టు మొత్తం ఆకులు రాలిపోయి మూడు వారిపోయి ఉన్నప్పుడు కూడా తనను తాను బతికించుకోవడానికి అలాగే నిలబడుతుంది, కూలబడి పక్కకు ఒరిగిపోదు. తిరిగి వసంతం వస్తుంది. ఆ ఋతువు వచ్చినప్పుడు చిగురులు తొడిగి పుష్పాలను పోస్తుంది, ఫలాలను పండిస్తుంది. అలాగే మనిషి జీవితం కూడా ఒక కష్టకాలాన్ని దాటిన తర్వాత మంచి రోజులు వస్తాయి అని అనుకుని నిరాశావాదం వదిలించుకొని పునర్నిర్మించుకోవాలి అని ఆ జీవన స్రవంతి ఎప్పటికప్పుడు నైరాశ్య భావనను దగ్గరికి రానివ్వద్దనే గొప్ప సందేశం నవల పొడుగునా అంతర్లీనంగా చెప్తూనే ఉంటుంది. కనుక ఎందరో మెచ్చుకున్న ఈ నవల చదవవలసిన అవసరం ఎంతో ఉంది. వేణుకు వచ్చిన ఇన్ని కష్టాలలో ఒకే ఒక ఊరట రేడియో వినడం. రేడియో ద్వారానే ఎంతో విజ్ఞానాన్ని పొంది తన వయసు వారికన్నా ఎక్కువ స్థాయిలో నిలబడటమే కాదు, ఆకాశవాణికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చించబడ్డాయి ఈ నవల నిండాగా. ముఖ్యంగా ఒక రేడియో ఒక మనిషిని ఎలా బతికిస్తుందో, ఒక నిర్జీవమైనటువంటి ఆకాశవాణి మనిషి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో, అతనిలో ఎన్ని ఆశాతత్వాలను మొలకెత్తిచ్చిందో, వాటితో అతడు భవిష్యత్తు వైపు నడవడానికి ఎంత ఉపయోగపడిందోనన్న విషయాన్ని ఈ నవలలో ఎన్నోసార్లు పదే పదే పదే చెప్పారు. ప్రఖ్యాత నాటక నటి శారదా శ్రీనివాసన్ యొక్క ప్రస్తావన అడుగడుగునా కనిపిస్తుంది. ఆమె అందించినటువంటి మాటలు, ఆమె మధుర కంఠస్వరం యొక్క అమృతం ఒక అంధుడైన కథానాయకుని ఎలా బతికించిందో ఇందులో చిత్రీకరింపబడింది. కనుక రేడియోలో కూడా ఈ నవలా స్రవంతి ద్వారా జీవన స్రవంతిని గనుక ప్రసారం చేస్తే ఈ నవల సార్థకత చరితార్థం అవుతుందని ఈ జీవన స్రవంతి నవలపై సమీక్షా ప్రసంగం చేస్తున్నాను. జీవిత సత్యాలను సమగ్రంగా వివరించే ఈ నవలను ప్రతి ఒక్కరూ చదవాలి. ముఖ్యంగా
అందులో చదవాలని సూచిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారం.

సాహిత్యంతో దోస్తి ప్రముఖ రచయితలు వారి రచనలను మీకు పరిచయం చేస్తున్న కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో ప్రముఖ రచయిత టేకులపల్లి గోపాల్రెడ్డి గారి జీవన స్రవంతి నవలా పరిచయం శ్రీమతి రంగరాజు పద్మజ గారి మాటల్లో విన్నారు. నిర్వహణ శ్రీమతి లావణ్య దమ్ము. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుంచి ఇల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ, శాలిని ఇంకా ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్నారు. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుంచి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప వీరందరూ వినిపించమంటూ కోరుతున్న పాట సింహాద్రి చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టింశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టింశెట్టి పుల్లయ్య, సత్యవతి వీరంతా వినిపించమంటూ కోరుతున్నారు అన్నవరం చిత్రంలోని పాట.

మజిలీ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, మావిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, జూపల్లి పుల్లారావు, నాగమణి వీరందరి కోసం విందాం మజిలీ చిత్రంలోని పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076.
1: మరొక నంబర్

0: అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
1: కిన్నెళ్ల హరి కార్యక్రమంలో మరొక ఉత్తరం. సంగారెడ్డి జిల్లా హతీనూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు పుష్ప చిత్రం నుంచి సిత్ శ్రీరామ్ పాడిన పాట.

0: ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558. కిన్నెళ్ళహరి కార్యక్రమంలో మరొక ఉత్తరం. ఇల్లెందు బాటంఫీడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్విక, రాజా, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీభాయ్, చోటా, పురాణ్ పాసి, ఎండి షాకీర్, షహజాది, ప్రవీణ్, రామ్ఫిల్ పాసి, జి వెంకటేశ్వరరావు వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు చిట్టి చెల్లెలు చిత్రంలోని పాట.

శ్రీరామ వసంత భారతి లాస్య సాత్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్చారి శ్రీకాంతచారి మంచోళ్ల శ్రీనివాస్చారి మంచోళ్ల సన్నీచారి ఇంకా వీరందరి కుటుంబ సభ్యులు వినిపించమంటూ కోరుతున్నారు ధ్రువ చిత్రంలోని పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158. అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం. కిన్నెళ్ళ హరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భీమ్లా నాయక్ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు నుంచి

యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రహీమునిసా, షరీఫ్ ఖాన్, అలీ పాషా. వీరందరి కోసం విందాం భీమ్లా నాయక్ చిత్రంలోని పాట.

కిన్నెళ్ళ హరి కార్యక్రమంలో మరొక ఉత్తరం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు డీజే చిత్రంలోని పాట.

మారబోయిన శ్రీనివాసరావు పద్మ, పెద్దిబోయిన సుధాకర్ లలిత, కాగితపు వెంకటేశ్వరరావు రమాదేవి, వంశీ ఇందు, స్వప్న కౌశిక్, జక్కుల నరేష్ హరిత, జోషిక అఖిల్ అర్జున్, వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు గోవిందుడు అందరివాడేలే చిత్రంలోని పాట.

0: రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158. అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆత్మీయ అనురాగాలను పంచుదాం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెరల హరి ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు ఆయుధం చిత్రంలోని పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
2: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
1: 9989679076,
2: మరొక నెంబర్ 7989705.
0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై ఏకచిత్రగానం వింటారు.

నాటి ఏకచిత్రగానం శీర్షికన యువి క్రియేషన్స్ వారి మిర్చి చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సమకూర్చిన వారు రామజోగయ్య శాస్త్రి. ఈ పాటలను ఆలపించారు జస్ప్రీత్ జస్, సుచిత్ర, దేవిశ్రీ ప్రసాద్, కైలాష్ ఖేర్. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన యువి క్రియేషన్స్ వారి మిర్చి చిత్రంలోని పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన యువీ క్రియేషన్స్ వారి మిర్చి చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం అందించిన వారు రామజోగయ్య శాస్త్రి. ఈ పాటలను ఆలపించారు జస్ప్రీత్ జస్, సుచిత్ర, కైలాష్ ఖేర్,

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158. అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆత్మీయ అనురాగాలను పంచుదాం.

0: కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిబాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: ఇల్లుందు 14 నెంబర్ బస్సీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట 4 స్తంభాలట సినిమా.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670 6.
0: మరొక నెంబర్ 7989701158.

నా పేరు జ్యోతి, సుయర్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట లక్ష్మీ కడాక్షన్ సినిమాలో నుంచి శుక్రవారపు పూట సీని.

నా పేరు మొహమ్మద్ షాకిర్ ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట మేఘ సందేశం చిత్రం నుండి నిన్నటిదాకా శిలనైనా నీ

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.
2: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి. నాకు నచ్చిన పాట ఎవరికి వారే యమునా తీరే చిత్రం నుంచి. నా పేరు రాజు, జేబుల పైసా లేదు. ఈ పాట అంటే నా చిన్నతనం గుర్తొస్తుంది సార్.

పాలంచ మండలం పుల్లాయిగూడెం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట హరికృష్ణ సౌందర్య నటించిన సీతయ్య చిత్రం నుండి. సమయానికి తగు సేవలు చేయని

0: సీతంపేట నుంచి మురుపిడి స్వరూప నాకు నచ్చిన పాట. నాగార్జున నటించిన షిరిడి సాయి సినిమా నుంచి. ఒక్కడే దేవుడు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే ఆ దేవ దేవుడు.
1: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్. నాకు నచ్చిన పాట గూడు పుటాని.

నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట ఆదినారాయణరావు గారి సంగీత సారథ్యంలో వచ్చిన భక్త తుకారం సినిమాలోని ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

నా పేరు సాగినేని రమాదేవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ గ్రామం. నాకు నచ్చిన సినిమా కొండబీటి సింహం నుంచి మా ఇంటిలో మహాలక్ష్మి.

0: గృహలక్ష్మి నీవే.
1: నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట ప్రేమ మందిరం. 1981 వచ్చిన అక్కిరణ్ నాగేశ్వరరావు జయప్రద నటించిన చిత్రం. ఎక్కడ

నా పేరు చిన్నపాసి ఇల్లందు బాటంఫిట్ బస్తీ. నాకు నచ్చిన పాట ఆకలి రాజ్యం చిత్రం నుంచి ఎస్ జానకి జాలువారిన గీతం. తూహై రాజా మై హూ రాణి.

తెలుగు.

శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనందించి. నాకు నచ్చిన పాట రంగుల రాత్రి నుంచి రామునో స్వామిని.

మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట, శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 5:01 దాటి 30 సెకండ్లు. ఈ సాయంత్రం ప్రసారాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం చినగరపు శ్రీధర్. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా అంతులేని కథ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

చెబుతారు. కాకులు దూరని కారణవి అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముత్యాల పల్లకి ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమంలో తర్వాత పాట చట్టానికి కళ్ళు లేవు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, చిలకమ్మ చెప్పింది ఈ చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: కార్యక్రమంలో తర్వాత పాట గుప్పెడు మనసు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989705.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి నాలాగ ఎందురు. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
2: 9989679076,
3: మరొక నెంబర్ 7989709051.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679

0: మరొక నెంబర్ 7989701158.
1: అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం.
0: అన్నదమ్ములకు అక్క చెల్లెలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
2: కార్యక్రమంలో తర్వాత పాట యముడికి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: 6790 76.
1: మరొక నెంబర్ 7989701158.
2: అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం.
1: అన్నదమ్ములకు అక్క చెల్లెలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కొదమసింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.
2: బంగారు బుల్లోడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158. అన్నదమ్ములకు అక్కచెల్లెలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
2: మీరింతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం రిలే.

విద్యార్థులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రాష్టంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం చెరువు ఆధునీకరణ పనులను ఆకస్మికంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మూసి రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ది పనులు సాగుతున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ బ్రిడ్జి ఫైలింగ్ పనులను 50% పైగా పూర్తయ్యాయి. ఈ చెరువును సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో అనుసంధానిస్తూ పచ్చని పార్కులు, ఫుడ్ కోర్టులు, చిన్నారుల ఆట స్థలాలను అభివృద్ది చేయనున్నారు. మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో సమావేశమై సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్షించారు. ఛత్తీస్గఢ్, ఒడిషాలోని బొగ్గు గనుల మైనింగ్లో సింగరేణి, కర్ణాటక, జెన్కో ఉమ్మడి భాగస్వామ్యంపై చర్చించగా కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించారు. కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం రోజుకు 4 బొగ్గు ర్యాక్లను నిరంతరాయంగా సరఫరా చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో 20వ గ్రాండ్ నర్సరీ మేళాను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఆగస్టు 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా తెచ్చిన విభిన్న రకాల మొక్కలతో 110కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఇంట్లో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 20 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల విలువైన అరుదైన మొక్కలతో పాటు ఆర్గానిక్ ఎరువులు, కుండీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. తార్నాకాలోని తన నివాసంలో పోలీసుల గృహ నిర్బంధం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. జీవో 97 ద్వారా ఈసెట్ అవకాశాలను దూరం చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. కంటితుడుపు కమిటీలను పక్కన పెట్టి జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాంతియుత ఆందోళనలకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పోలీసుల నిర్బంధ పాలన అని విమర్శించారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీలు, అరెస్టులు చేయడం దారుణమన్నారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నత విద్యా అవకాశాలను దూరం చేసే వివాదాస్పద జీవో 97ను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిర్వహణ కోసం టీజీ టీమార్స్ పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థను, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఏఐ ఆధారిత సాంకేతికతతో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు మున్సిపల్, పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసే డీపీఆర్ను త్వరగా సిద్దం చేయాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట ముఖ్యమంత్రి ఎన్ రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఈ మధ్యాహ్నం పరామర్శించారు.

0: పల్లా రాజేశ్వర రెడ్డి వినయ్ భాస్కర్ లను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేవంత్ సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ విజేత మై భారత్ వాలంటీర్ ప్రగతి ఈరోజు హైదరాబాద్ లోని ఇఫ్లూలో జరిగిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో పాల్గొని క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. నషాముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ స్పోర్ట్స్ ను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
1: హెల్తీ బాత్ పిఎం కిసాన్ యూత్ లో పేరెంట్స్ అందరికీ స్పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్ తెలియడానికి, అది మన యూత్ కోచ్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికి వాళ్ళు చాలా గేమ్స్ ఆడారు, కామన్వెల్త్ గేమ్స్ లో ఆడారు, కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ వల్ల కామన్వెల్త్ గేమ్స్ కి కూడా వెళ్తున్నారు. ఈ ప్రోగ్రామ్ తో పాటు ఈవెన్ నషాముక్త్ ఇండియా కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో డ్రగ్స్ కి వద్దని చెప్పండి, స్పోర్ట్స్ కి వేస్తాను చెప్పండి.
0: రాష్టంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రక్షాబంధన్ పర్వదినం అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య పవిత్రమైన ప్రేమానురాగాలు, నమ్మకం ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రక్షాబంధన్ సందర్బంగా రాష్ట ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తికి నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న వైఖరినే నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ కాశీబుక్క జంక్షన్ లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నిరసనకారులు దగ్ధం చేశారు. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ప్రజలను వేధించేవారిని, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసేవారిని ఉపేక్షించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే ముందు వడ్డీ, తిరిగి చెల్లింపు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఉద్యోగుల సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈరోజు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఐకాసా రాష్ట నాయకుడు మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యకుడు ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగులకు కల్పిస్తున్న హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలం రంగాపూర్ రామస్వామి తండాలో నిర్వహించిన గ్రామసభలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎలాంటి తప్పులు లేకుండా సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దే చర్యలలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. రాష్టంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: प्रवाचकः जतिन शर्मा. आदौ मुख्य वार्ताः. सर्वकारः एकविंशति शताब्द्यां भारताय आधुनिक क्रीडा पारिस्थितिक्याः निर्माणाय पूर्णतया कटिबद्धः. अथ प्रधानमन्त्रिणा मोदिना दृश्य श्रव्य माध्यमेन खेलो इंडिया संवादः संबोधितः. नेपालदेशे आकस्मिक जलाप्लावेन मृतानां संख्या 70+200 परिमिता जाता. विलुप्तानां अन्वेषणाय च अन्वेषण कार्यं निरन्तरं प्रचलति. बिहार उत्तर प्रदेशयोः जलाप्लावन स्थितिं सम्मुखीकर्तुं एनडीआरएफ दलानां विहितं नियोजनम्। संभाषण मंचे ईरान देशस्य

0: ప్రత్యాగమనాయ కాపి నిశ్చిత సమయ సీమా నాస్తీతి అమెరికీ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ అపి చ శనివాసరం యావత్ బిహార్ ఛత్తీస్గఢ్ ఝార్ఖండ్ పూర్వోత్తర రాజ్యేషు అతివృష్టిపరం పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ సర్వకారః భారతస్య కృతే ఆధునిక క్రీడా పారిస్థితిక్యాః నిర్మాణాయ పూర్ణతయా కటిబద్ధో వర్తతే. సహ అకథయత్ యత్ క్రీడా విశ్వవిద్యాలయేభ్యః ఆరభ్య ఆధునిక ప్రశిక్షణ కేంద్రాణి యావత్ సమగ్ర దేశ ఏతాదృశం వాతావరణం నిర్మీయతే యత్ర ప్రతిభాయై ప్రత్యేకస్మిన్ చరణే సాహాయ్యం ప్రోత్సాహనం చ లభేత్. అద్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన ఖేలో ఇండియా సంవాదం సంబోధయన్ శ్రీమోదీ అవదత్ యత్ క్రీడా కేవలం పదకావాప్తి పర్యంతం సీమితా నాస్తి అపితు వికసిత భారతస్య నిర్మాణే భారతస్య క్రీడా సామర్థ్యం యువశక్తిం చ సంఘటయితుం ఏకం మహత్ రాష్ట్రీయాభియానం అస్తి.
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. ఏ వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాత్ జోడ్నే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై. ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా ఔర్ దేశ్ కా గౌరవ్ బఢానా.
0: ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ వైశ్విక క్రీడాపటలే స్వప్రతిభాం ప్రకాశయితుం దేశస్య ప్రత్యేకస్మిన్ జనపదే సామర్థ్యం విద్యతే. సహ అసూచయత్ యత్ క్రీడాక్షేత్రే పంచభ్యః పంచదశ వర్ష పర్యంతం వయస్కానాం బాలకానాం చిహ్నీకరణాయ రక్తదుర్గస్య ప్రాచీరాత్ ఏకా మహతీ ప్రతిభా అన్వేషణ యోజనా ఉద్ఘోషితా.
1: లాల్ కిలే సే మేనే 5 సాల్ కి ఉమర్ సే 15 సాల్ కి ఉమర్ కే ఖిలాడియో కి పహచాన్ కర్నే కే లియే ఏక్ బడే టాలెంట్ హంట్ అభియాన్ కా ఎలాన్ కియా హై ఔర్ ఇస్మే భీ హమే కేవల్ యే నహీ దేఖనా హై కి కిస్ బచ్చే కి కిస్ ఖేల్ మే రుచి హై బల్కి యే భీ దేఖనా హై కి కౌన్ సా బచ్చా కిస్ ఖేల్ కే లియే ఫిట్ హై. హమే ఉస్ హిసాబ్ సే హీ ఉస్ బచ్చే కో ట్రైనింగ్ దేనీ హోగీ.
0: ప్రధానమంత్రి ప్రసన్నతాం ప్రకటయన్ న్యగాదీత్ యత్ అద్య భారతే క్రీడా ఉత్కృష్టా జీవికాత్వేన అథ చ వ్యవసాయ రూపేణ సముదేతి.
1: హమారీ సర్కార్ భారత్ మే 21వీ సదీ కా ఆధునిక స్పోర్ట్స్ ఇకోసిస్టమ్ బనానే కే లియే పూరీ తరహ ప్రతిబద్ధ హై. ఆజ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సే లేకర్ ఆధునిక ట్రైనింగ్ సెంటర్స్ తక్ దేశ్ మే ఏక్ ఐసీ వ్యవస్థా బనాయి జా రహీ హై జిస్మే ప్రతిభా కో పహచాన్నే సే లేకర్ ఉసే దునియా కే మంచ్ తక్ పహుంచానే తక్ హర్ స్తర్ పర్ సహయోగ్ మిలే.
0: అత్రావసరే కేంద్రీయ యువ ప్రకరణ క్రీడా మంత్రి మనసుఖ మాండవీయ అవదత్ యత్ ప్రధానమంత్రిణః మోదినః కుశల నేతృత్వే క్రీడా రాష్ట్రీయ ప్రాథమికతా రూపేణ అథ చ యువ సశక్తీకరణస్య మహత్వపూర్ణ సాధన రూపేణ చ సంవర్ధతే.
2: భారత్ కా స్పోర్ట్స్ ఇకోసిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై. ఫిట్ ఇండియా సే కరోడో యువాఓ కో జోడనే సే లేకర్ సందేహన్ సైకిల్ జైసి పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఔర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. సిర్ఫ ఇత్నా హీ నహీ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఔర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా కో అప్నా టాలెంట్ సమాన్ మంచ్ మిలే.
0: నేపాల దేశే సంజాతే ఆకస్మిక జలాప్లావే మృతానాం సంఖ్యా ప్రవృద్ధ్య 70+ సంప్రాప్తా. దేశస్య ఇయం అతీవ దారుణతమా ఆపత్ మన్యతే.

0: पर्यटकाः सम्मिलिताः सन्ति। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। राष्ट्रीय आपत् प्रबंधन बलेन अद्य स्पष्टीकृतं यत् नेपाल देशे आकस्मिक जलाप्लावेन बिहार उत्तर प्रदेशयोः सीमवर्ति क्षेत्रेषु सम्प्रति कोऽपि प्रतिकूल प्रभावः नैव संजातः। तथापि राज्य प्रशासनेन सह समन्वयं विधाय स्थितेः अनवरतं निरीक्षणं विधीयते। एनडीआरएफ महानिरीक्षकः नरेन्द्र सिंह बुंदेला अवदत् यत् उभयोः राज्ययोः विंशतिः दलानि निरतानि सन्ति, येषु नवदलानि बिहारे, एकादश च उत्तरप्रदेशे सेवा निरतानि सन्ति।
1: यूपी में कुशीनगर एरिया अफेक्ट होता है गोरखपुर के पास, तो एक टीम वहां पर डाइवर्ट कर दी गई थी। एक जो सीडब्ल्यूसी का भी इनपुट था कि उसका इम्पैक्ट वाल्मीकि नगर में बैरेज है गंडक रिवर पे, उसका जो पानी का डिस्चार्ज का फ्लो उसको मॉनिटर कर रहे हैं। फील्ड में अभी तक फ्लड का ज्यादा इम्पैक्ट नहीं पड़ा है। स्टेट गवर्नमेंट ने अपने रिसोर्सेज एनडीआरएफ की जो रिक्वायर्ड तैनाती है वो कर दी है दोनों राज्यों में, और अभी तक हम इस स्थिति को मॉनिटर कर रहे हैं।
0: आपत्काले जलसंकटे वा जनानाम् उद्धाराय सुरक्षित स्थान नयनाय तथा आपत शमनाय एतैः दलैः सुरक्षा सज्जता कृता अस्ति। अमेरिकी राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः संसूचितवान् यत् ईरानेन सह वार्ता पुनरारम्भाय कोऽपि त्वरित कालसीमा नास्ति। ईराने आर्थिक संकटस्य उल्लेखं कुर्वन् ट्रम्पः अवदत् यत् अमेरिकादेशः सुदृढ स्थितौ अस्ति। अपरपक्षे अतिचिन्तां शमनाय वार्ता वातावरण निर्माणाय च कतार प्रधानमन्त्री मोहम्मद बिन अब्दुल रहमानः अद्य तेहरान नगरे ईरानी अधिकारिभिः सह मन्त्रणां करिष्यति। भारतीय ऋतु विज्ञान विभागेन शनिवासरं यावत् बिहार छत्तीसगढ़ झारखंड पूर्वोत्तर राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। विभागेन श्वः यावत् ओडिशा उपहिमालयी पश्चिम बंगाल तथा सिक्किम राज्येषु अपि अतिवृष्टेः संभावना व्यक्ता। सहैव शनिवासरे रविवासरे च ओडिशा राज्यस्य कतिपयेषु पृथक पृथक स्थानेषु अतीव भीषण वृष्टिः भवितुमर्हति। ऋतु विभागानुसारम् अग्रिम दिनद्वये अण्डमान निकोबार द्वीप समूहेषु आन्ध्रप्रदेशे तमिलनाडु राज्ये पुदुचेर्यां तथा करैकल क्षेत्रेषु च भीषण मेघगर्जनेन विद्युत्पातेन तीव्रझंझावातेन च सह वर्षायाः पूर्वानुमानं विहितमस्ति। प्रधानमन्त्री जनधन योजना श्वः स्वकीयानि द्वादशवर्षाणि पूरयिष्यति। अस्याः योजनायाः शुभारम्भः चतुर्दशोत्तर द्विसहस्रतमवर्षस्य अगस्तमासस्य अष्टाविंशति दिनांके प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना कृतः आसीत्। विवेकानन्द केन्द्रस्य पूर्वराष्ट्रियाध्यक्षस्य ए बालकृष्णन वर्यस्य निधने प्रधानमन्त्री नरेन्द्र मोदी अनुशोचितवान्। प्रधानमन्त्रिणा संस्मृतं यत् बालकृष्णेन 15 अधिकं कालं यावत् स्वामी विवेकानन्दस्य विचारान् जनं जनं प्रति नेतुं राष्ट्रसेवायै च जीवनं समर्पितम् इति वार्ताः।
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం రిలే. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం రిలే. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. అనంతరం 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాల్లో ఢిల్లీ కేంద్రంలో రిలే. 10:00 మధురిమ ఆపాత మధురమైన గీతాలు వింటారు. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు వింటారు. అనంతరం నాత్యా కలాం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే గులాం అహ్మద్. 6:35 రైతు సమాచారంలో జీవాలకు సోకే అంటువ్యాధులు నివారణ. 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ

వార్తలు ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 రచనా కుసుమాలు ప్రాయోజిత కార్యక్రమం శ్రీ బి చిన్నారావు గారి గేయపఠనం వింటారు. 7:30 విజయ పదం కార్యక్రమంలో కొత్త మార్గాల్లో విదేశీ విద్య కొన్ని వివరాలు వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి ఎస్ స్వాతి. 7:45 పీఎం జన్ధన్ యోజన, పీఎం బీమా యోజన వివరాల గురించి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎం బాలకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ శ్రీనివాస్. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 అన్నా చెల్లెల అనురాగానికి ప్రత్యేక రక్షాబంధన్ ప్రత్యేక కార్యక్రమం. 11:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో రాఖీ మన రక్ష ప్రసంగం వింటారు. అనంతరం శ్రావణ మంగళ గౌరీ వ్రతం సాయి భారతి గారి ప్రసంగం వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. అనంతరం 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 2:30 మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వింటారు. 5:30 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం వింటారు. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ప్రసంగం వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రంలో రిలే. 8:00 కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. అనంతరం 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు.
1: ఆడపిల్లలంటేనే లోకనరసయ్య.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
4: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
3: 9989679076,
4: మరొక నెంబర్ 7989701558.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701158.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
7: మీరింతవరకు ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలంబెల సమయం 6:50 గా వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రంలో రిలే.

0: పత్తి పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజధానిగ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ప్రతి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు, ముఖ్యంగా ఈ జులై మాసంలో ఏ విధంగా మనం చేపట్టాలి అన్న వివరాలు అందిస్తున్నారు. ప్రతి పంటను జులై 15 వరకు విత్తు

చేయవచ్చు. ఈ సమయంలో విత్తే ప్రతిలో భూ స్వభావాన్ని బట్టి తేలిక మధ్యస్థ భూముల్లో దగ్గర అచ్చు వేసుకుని మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. ప్రతి విత్తిన 45 గంటలలోపు తప్పకుండా కలుపు మందులను పిచికారీ చేయాలి. దీనికి గాను పెండి మిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు, పెండి మిథాలిన్ ఎక్స్ట్రా 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో భూమి అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు 3-4 వారాల్లో వచ్చే కలుపు నివారణ చాలా సులభమవుతుంది గనక భూమిలో సరి అయిన తేమ ఉన్నప్పుడు కలుపు మందును పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి మొలకెత్తిన 4 రోజులకు చేనులో వచ్చు లేతగడ్డి వెడల్పాకు గల కలుపు నివారణకు క్విజలోపాస్ టర్పా సూపర్ 400 మిల్లీలీటర్ లేదా ప్రపాక్విజలోపాఫ్ ఏజీఎల్ 250 మిల్లీలీటర్ లేదా పైర్ థయోబ్యాక్ సోడియం హీట్ వీడ్ థీమ్ రైఫ్ 3 రకాలుగా దొరుకుతుంది. ఇది 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. కలుపు మందులతో పాటుగా ప్రతిలో సమయానుకూలంగా ప్రతి వారం 10 రోజులకొకసారి గొర్రు గుంటుకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతరకృషి చేయాలి. దీని వలన పైరు పెరుగుదల బాగా ఉండి భూమిలో ఎక్కువ తేమ నిల్వ ఉండి తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది. ఇక ప్రతిలో అంతర పంటగా కందిని విత్తినప్పుడు త్వరగా కోతకు వచ్చే కంది రకాలైన వరంగల్ కంది WRGE 97, మారుతి ICC 8863, ఉజ్వల PRG 176 లాంటి వాటిని ఎంపిక చేసుకుని విత్తుకోవాలి. ప్రతిలో కందిని 4:1 వరుసలో లేదా 6:1 వరుసలో నిష్పత్తిలో వేసుకుంటే ఈ దశలో బాగుంటుంది. ప్రతితో పాటే కంది పంట కూడా దాదాపు పూర్తవుతుంది. తద్వారా సాగు సస్యరక్షణ సులభమవుతుంది. ప్రతిలో ఎకరాకు 50 కిలోల DAP లేదా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పైపాటుగా యూరియా పొటాష్ ఎరువులను 25+10 కిలోల చొప్పున ఎకరానికి 4 సార్లు విత్తిన 80 రోజుల వరకు ప్రతి 20 రోజులకొకసారి చొప్పున సరైన సమయంలో తేమలో వేసుకోవాలి. ఎరువులను మొక్కకు దగ్గరగా భూమిలో పడేటట్లు వేసుకోవాలి. తేలిక చెలక భూముల్లో సాగు చేస్తే ప్రతి విత్తిన 30 రోజుల సమయంలో లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేటు చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మరలా 15 రోజుల వ్యవధిలో అనగా

పత్తి కాండానికి పై భాగాన ఉన్న లేత ఆకుపచ్చని భాగంలో బొట్టుల పూసి పొడుగులను నివారించుకోవాలి. అవసరాన్ని బట్టి 5% వేప గింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె, 1500 ppm లీటర్ నీటికి మరియు 1 మిల్లీలీటరు సాండోవిట్ జిగురు మందుతో కలిపి పిచికారి చేయాలి. ఇక ప్రత్తిలో గులాబీ రంగు పురుగును నివారించడానికి ప్రత్తి పంట వేసిన 45 రోజుల నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్తి పంట పూత దశకు రాగానే గులాబీ రంగు పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 అమర్చుకోవాలి. వీటి ద్వారా పురుగు ఉనికిని ఉధృతిని గమనిస్తూ 3 రోజులకి 24 చొప్పున పురుగులు అంతకన్నా ఎక్కువగాని బుట్టలో గమనించిన వెంటనే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ లేదా 1.5 గ్రాములు తయారు

0: రసాయన మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఈ ప్రత్తి బెట్ట సమయంలో లేదా అధిక వర్షాల తర్వాత పైరు పెరుగుదలకు పైపాటుగా 19-19-19 లేదా 13-0-45 లాంటి పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ప్రత్తి పంటను ఆరోగ్యకరంగా పెంచుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన రైతుల కోసం ఎంతో కృషి చేసి మనకు చక్కటి వివరాలు అందిస్తున్నారు. ఈ వివరాలను మనం అంతా ఆకలింపు చేసుకుని చక్కటి పంట పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రతి పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఎన్నికల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఆకాశవాణి, ఇప్పుడు చిత్రసీమ సినిగీతం విందాం. జయం చిత్రం నుంచి ఆర్పి ఉషా పాడిన పాట, కులశేఖర్ సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాట మీకోసం.

0: సమయం 7:05 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో

0: క్రీడా నైపుణ్యాన్ని యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటీ గాంధీనగర్ లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై. ఫిట్ ఇండియా కే ప్రో యువకు జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జేసే పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఆర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. సిర్ఫ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఆర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా కో అప్నా టాలెంట్ సాబిత్ కర్నే కా సమాన్ మంచ్ మిలే.
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, as also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
0: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు

270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యకుడు మిర్జియోయేవ్ తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్గిజిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ ను 1-0 కైవసం చేసుకుంది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని, ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం.

ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్, ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
2: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
3: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
2: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
3: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
2: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం గురించి మన శ్రోతలతో మాట్లాడడానికి డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. వీరు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ వింగ్ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: ఎం శ్రీనివాసులు గారు, రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?
5: అందరి నమస్కారం అండి. రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని 2024 సంవత్సరంలో మార్చి 11వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ రైతు నేస్తం కార్యక్రమం అనేది దేశంలోని డిజిటల్ విస్తరణ మాధ్యమాల్లో ఒక వినూత్న కార్యక్రమం. ఈ దీని ద్వారా మనము రైతులకు నేరుగా సలహాలు ఇవ్వవచ్చు, మరి ముఖ్యంగా రైతుల పొలాల్లోని సమస్యలకు, అదేవిధంగా వారి యొక్క ఇంకా అనుమానాలు కానీ పంటల యాజమాన్యం గురించి కానీ నేరుగా శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, దాంతోపాటుగా అభ్యుదయ రైతులు కూడా నేరుగా ఈ యొక్క చర్చలో పాల్గొంటారు. దీనివల్ల ఏమంటే రైతు సోదరులకు ఏ సమస్య ఉన్నా సరే ఆ ప్రాంతాల్లో ఆ సమయంలో ఆ సీజన్లో ఆ పంటలో వెంటనే మనకు సమాధానాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ దేశంలోని ఒక వినూత్న కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో మనము అమలు చేస్తున్నాము. దీని ద్వారా అనేక మంది రైతు సోదరులు వారెంతగానో సలహాలు పొందుకుని లబ్ధి పొందుతున్నారండి.
4: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు అందించే ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కార్యక్రమం ద్వారా రైతులకు కలిగే ప్రధాన లాభాలేంటి?
5: ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రైతు సోదరులకు ప్రత్యక్షంగా సలహాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నూతన విస్తరణ మాధ్యమం. ఇంతకు చెప్పినట్టుగా డిజిటల్ విస్తరణలో మాధ్యమాల్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి మనం ప్రోగ్రామ్ మనము రాష్ట్రంలో మనం చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభం ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరులు ఆయా సీజన్లో ఆయా ప్రాంతాల్లో పండించే పంటల్లో ఆ ప్రత్యేక పరిస్థితిలో ఏమైనా మనకు సమస్యలు ఉన్నట్టయితే సాంకేతిక సలహాలు పొందడం కోసం, దాంతోపాటుగా ప్రత్యక్షంగా మనకు పొలాల్లో కూడా ఏమైనా పురుగులు తెగుళ్ళు, దాంతోపాటుగా యాజమాన్య లోపాలు ఉన్నట్టయితే శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడతారు. దీని యొక్క ఇంకా ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ మాధ్యమం ద్వారా శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఒకేసారి ఈ మాధ్యమం ద్వారా కలుసుకుని వారి యొక్క సమస్యలకు నివృత్తి చేసుకుంటారు.
4: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు, మన శ్రోత ఒకళ్ళు
5: ఎస్ లైన్ లోకి
4: వచ్చారు. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే అండి.
6: సార్, ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది సరే రైతులలో చాలా వరకు నిరక్షరాస్యులు ఉంటారు కదండి.
5: అవునండి.
6: ఇప్పుడు అది అంత సమర్థవంతంగా ఉపయోగపడుతుంది అంటారా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా తక్కువ.
5: అవునండి.
6: అది ఎంతవరకు సాధ్యమో, మరి ఏ టైమింగ్స్ లలో శాస్త్రవేత్తలు అధికారులు అందుబాటులో ఉంటుందా ఆన్లైన్ లో?
5: సరే,
6: దాన్ని వివరించి చెప్పండి.
5: చెప్తాను, తప్పకుండా అండి.
6: ఏ నెంబర్ చేయాలి మనం?
5: ముఖ్యంగా రైతు నేస్తం కార్యక్రమం అనేది మీకు తెలుసు, మీ మీ గ్రామాల్లో రైతు వేదికల ద్వారా ఈ ప్రోగ్రామ్ నిర్ణయించబడతాను. ముఖ్యంగా మీ గ్రామాల క్లస్టర్ కు ఒక క్లస్టర్ ఒక రైతు వేదిక ఉంటుంది మీ దగ్గరలో, అక్కడ మనకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని మనం చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 2600

0: రైతు వేదికలు ఉంటే ప్రస్తుతం మనం దాదాపు 1600 రైతు వేదికలకు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో ఆ రైతు వేదికలు మీరు కూర్చున్నప్పుడు మీకు ఇక్కడ పెద్ద టీవీ ఉంటుందండి, శాస్త్రవేత్తలు మీకు కనిపిస్తారు. ప్రతి వారం టాపిక్ కూడా ముందుగానే రైతులకు ఆ గ్రామంలో ఏ ఉదర మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి మీరు నేరుగా కాకుండా రైతు వేదిక వచ్చినట్లయితే మీరు దాని యొక్క సమాధానం పొందుకోవచ్చు. దాంతోపాటుగా నిరక్షరాస్యులు అన్నారు కాబట్టి ఒకసారి మనం వీడియో ద్వారా చూపిస్తాం కాబట్టి వీడియోస్ కానీ శాస్త్రవేత్తలు కనిపిస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇంకా ఎవరైనా రైతు సోదరులు ఆ ప్రోగ్రామ్ అంటే మిస్ అయినట్లయితే వేరే కారణాల వల్ల ఏ పొలం కారణాల వల్ల అదే కార్యక్రమం యొక్క వీడియోను మళ్ళీ మేము మళ్ళీ అంటే యూట్యూబ్ ఛానల్లో అంటే మా యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాని పేరు పీజీటీ యూట్యూబ్ ఛానల్. దాదాపు దేశంలో 2వ స్థానంలో ఉంది ఛానల్ మనకి యూనివర్సిటీ ఛానల్. 99,000 సబ్స్క్రైబర్స్, దాదాపుగా 800 వీడియోస్, 95 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు దానికి చూసారు. కాబట్టి ఎవరైనా పొరపాటున ప్రోగ్రామ్ మిస్ అయినట్లయితే ఏదో కారణం వల్ల అదే కార్యక్రమం వీడియోను సంక్షిప్తం చేసి తిరిగి యూట్యూబ్ ఛానల్ మీద చూసుకోవచ్చండి. ఈ విధంగా రైతులకు అది చదువుకునే వాళ్ళ ఎవరైనా సరే ఆ టైంలో అవసరం సలహాలు ఇవ్వడము మా యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి.
1: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు, మనం రైతులకు కలిగే లాభాల గురించి మాట్లాడుతూ
0: యా ఇప్పుడు రైతులకు ఇంతకు చెప్పినట్టుగా ఇప్పుడు రైతులు రాష్ట్రంలో రకరకాల పంట పండిస్తారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది ఇలాంటి పంటలు ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి ఆయా పంటలో సాంకేతిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను బట్టి ఉదాహరణకి మన ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఏ పంటలు వేసుకున్న ఒక సలహాలు వెంటనే ఇవ్వడం అనేది ఈ కార్యక్రమ ప్రత్యేకత. దాంతోపాటు ఏమంటే వేసుకున్న పంటల్లో ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి ఆజమనం చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎప్పటివరకు ఏ పంటలు వేసుకోవాలి కూడా అంటే నేరుగా ప్రతి వారం రైతులకు అందించే ఒకే ఒక వినూత్న కార్యక్రమం దేశంలో ఉందంటే అది రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాల్ కార్యక్రమం అండి.
1: ఈ కార్యక్రమం ద్వారా ఏ ఏ అంశాలు రైతులకు తెలియజేస్తారు?
0: అంశాలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే అంశాలు అనేవి ముఖ్యంగా ఎలా నిర్ణయిస్తామంటే రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రతి వారం ప్రోగ్రాం తర్వాత స్థానికంగా ఏ వస్తువు రైతుల అభిప్రాయాలు తెలుసుకుని వారి అభిప్రాయాల ఆధారంగా దాంతోపాటుగా ఈ యొక్క కాలము అనుగుణించి వాతావరణ పరిస్థితుల అనుగుణంగా పంట యొక్క అంటే దశ అనుగుణంగా టాపిక్స్ మనము చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు వరి పంట ఉందనుకోండి, ఎక్కువగా ఆ టైంలో వరి శాస్త్రవేత్తను మనం తీసుకొచ్చి ఆ అంశం చెప్పడం జరుగుతుంది. మొక్కజొన్న, కాటన్ ఎక్కువ విస్తీర్ణం ఉందనుకోండి, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి సంబంధించి శాస్త్రవేత్తలు మనము నేరుగా రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసి మనము చేయడం జరుగుతుంది. కాబట్టి అంశాలు ముఖ్యంగా శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు సమిష్టిగా అంటే నిర్ణయిస్తారండి. దీనివల్ల ఏమంటే ఆ యొక్క అంశం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, దాంతోపాటు రైతులు కూడా ఎక్కువ మందికి లాభం పొందేలా మనకు ఇది ఆ అంశాలు ఉంటాయండి.
1: ఈ కార్యక్రమాన్ని ఏ రోజు ఏ సమయంలో ప్రసారం చేస్తారు?
0: ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనల అనుగుణంగా ప్రతి మంగళవారము మనం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం మనం చేయడం జరుగుతుందండి. ఒకసారి 10 నుంచి 12 వరకు జరగవచ్చు, ఎందుకంటే రైతుల యొక్క సమస్య ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కాబట్టి. ప్రతి మంగళవారము 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ యొక్క సమయం అండి. ఇది తప్పకుండా ఇంతవరకు ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ సమయం ప్రత్యేకంగా పెట్టడం వల్ల ఏమంటే రైతు సోదరులు కూడా ఆ సమయంలో అక్కడ రైతు వేదికలు కూర్చొని వారి యొక్క సమస్యలకు సమాధానం పొందుతారు.
1: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు,
0: సార్
1: ఇప్పుడు రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది, అయితే సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఇదంతా ఈ కార్యక్రమంలో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సలహాలు, సూచనలు అందిస్తారు. అయితే ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ లో మరి రైతుల భాగస్వామ్యం ఉంటుందా?
0: తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే రైతులను భాగస్వాములుగా చేసే ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తుంటారు, అధికారులు పథకాల గురించి వివరిస్తుంటారు, దాంతోపాటుగా రైతులు ముఖ్యంగా ఎవరైతే వివిధ పంటల్లో వివిధ పంటలు కావచ్చు లేకపోతే వివిధ సాంకేతికతలో మంచి అనుభవం సాధించారు, అనుభవం సాధించి నూతనంగా చేస్తున్నారు.

0: వాళ్ళు సాగు చేసి వారు కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎవరైతే రైతు సోదరులు కొత్తగా వ్యవసాయం చేస్తున్నారో, కొత్తగా వ్యవసాయానికి వచ్చారో, వారు ఈ రైతుల యొక్క అనుభవాలను విని వారి యొక్క నైపుణ్యాలను గమనించి ప్రత్యక్షంగా ఫీల్ను చేస్తారు కాబట్టి వారు కూడా ఈ యొక్క వ్యవసాయంలో నూతన పోకడలు అంటే మనకు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వారు అంటే దాన్ని ప్రాటించి వారు కూడా మనకు ఈ వ్యవసాయ ఉత్పత్తిలో మరి ముఖ్యంగా ఆధునిక వ్యవసాయంలో వాళ్ళు కూడా ఒక భాగస్థులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల భాగస్వామ్యం ఎప్పుడుంటుంది, రానున్న రోజుల్లో కూడా ఇంకా రైతు సోదరులకు భాగస్వామ్యం పెంచి ఇంకా ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి.
1: ఈ ప్రత్యక్ష వీడియో కార్యక్రమం ద్వారా రైతులు పొలాల నుండి ఏ సమాచారం అందజేస్తారు?
0: ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం మరొక ముఖ్య అంశం ఏంటంటే శాస్త్రవేత్తలు వారి వారి పరిశోధన స్థలంలో అంటే ఉండి అక్కడి నుంచో మాట్లాడతారు, అధికారులు వారి వారి యొక్క ఆఫీస్ నుంచి లేదా రైతు వేదికల్లో మాట్లాడతారు. దాంతోపాటుగా రైతు సోదరులు ముఖ్యంగా ఈ వారి పొలాల్లో ఉన్నటువంటి సమస్యలను, ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఒక పంటలో ఒక తెగులు వచ్చింది అనుకోండి, అలాంటి సమస్య మనకు ఒకసారి రాష్ట్ర మొత్తం ఉండవచ్చు అండి, ఒకసారి అటువంటి ప్రదేశంలో అటువంటి అంటే పరిస్థితుల్లో ఒక రైతు సోదరులు ఒక ప్రత్యక్షంగా వారి పొలం నుంచి వారి సమస్యను నేరుగా చూపించి సైంటిస్టులు అడిగినప్పుడు వారు సమాధానం ఇస్తారండి. అంటే ప్రత్యక్షంగా ఉండే పొలాలలో ఉన్న సమస్యలను కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రత్యక్షంగా విని వెంటనే మనము నివారించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమంటే ఆ తెగులు కానీ పురుగు కానీ ఆ యొక్క ప్రత్యేక పరిస్థితి వేరే ప్రాంతాలకు సంభవించకుండా మనము అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కూడా చాలా మంది ప్రత్యక్షంగా వారి పొలాల్లో సమస్యలు చూపిస్తున్నారు, పొలాల నుంచి మాట్లాడుతున్నారు, అక్కడి నుంచే వారి యొక్క సమస్యలు అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా రైతులు పొలాల నుంచి అడగడం అనేది చాలా వినూత్న అంశం. దీనివల్ల ఏమంటే ఈ సమస్యను ఇతర ప్రాంతాల రైతులు గుర్తించి తగు జాగ్రత్తలు చేపట్టే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి పంట నివారణ అంటే పంటలో నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి ఫోర్కాస్టింగ్ సిస్టమ్ గా మనకు పనిచేస్తుందండి.
1: ఇంతవరకు దాదాపు ఎన్ని కార్యక్రమాలు చేశారు, అది ఎంతమంది రైతులకు దాని ద్వారా మేలు చేకూరింది?
0: దాదాపు అండి ఇప్పటి వరకు మనము 104 ఎపిసోడ్స్ జరిగిందండి, అంటే 2024 సంవత్సరం నుంచి గత వారం వరకు కూడా దాదాపు 104 ఎపిసోడ్స్ ద్వారా మనం అనేక మంది రైతులను రీచ్ జరిగింది. సుమారుగా దాదాపు 29 లక్షల మంది రైతులను ఈ 104 కార్యక్రమం ద్వారా మేము అంటే నేరుగా కలుసుకొని వారికి సలహాలు సూచన జరిగింది. ఈ దేశంలో అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ఇంత పెద్ద ఎత్తున రైతులను అంటే ప్రతి వారము సుమారుగా 40,000 మంది ఫార్మర్స్ ఒకేసారి కలుసుకొని ఆన్లైన్ లో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలు అధికారులు వారితో చర్చించి వారితో డిస్కస్ చేసి వారి అభిప్రాయం తెలుసుకొని వారి యొక్క సమస్యలకు సమాధానం చాలా పెద్ద కార్యక్రమం. కాబట్టి 29 లక్షల మంది రైతులు అంటే దాంట్లో మహిళలు తర్వాత పురుషులు దాంతో అధికారులు ఉన్నారు. కాబట్టి అంతమంది రైతులను చేయడం చాలా గొప్ప కార్యక్రమం. మునుముందు ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా అంటే విస్తరించే అవకాశం కూడా ఉందండి.
1: ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఏమైనా లాభం ఉంటుందా?
0: తప్పకుండా అండి, చాలా మంచి ప్రయోజనం ఇస్తారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశించింది రైతు సోదరుల్లో మంచి అంటే వ్యవసాయం పైన మంచి నమ్మకాన్ని పెంచేందుకు, వ్యవసాయంలో ఆధునిక వ్యవసాయాన్ని చూపించడానికి, ఆధునిక పోకడల గురించి చెప్పడం కోసం. దాంతోపాటుగా గ్రామస్థలం అంటే విస్తరణ అధికారులకు కూడా ఈ యొక్క సాంకేతికత గురించి తెలియజేయడం అండి. ఎందుకంటే గ్రామస్థాయిలో విస్తరణాధికారులు నేరుగా రైతులతో పొలాల్లో తిరుగుతుంటారు కాబట్టి, రైతులతో వారు ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచే కార్యక్రమం అండి. ఉదాహరణకు ఇప్పుడు ఒక పంటలో కొత్త రకాలు వచ్చాయనుకోండి, అది వారికి నేరుగా అంటే శాస్త్రవేత్తలు మాట్లాడకుండానే ఈ యొక్క మనం ప్రోగ్రామ్ ద్వారా ఆ రకాల గురించి కావచ్చు, ఆ సాంకేతిక పరిజ్ఞానం గురించి కావచ్చు, లేకపోతే కొత్త యాంత్రికరణ పరికరం కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే రోబోటిక్ టెక్నాలజీ చాలా వస్తున్నాయి మధ్యలో మనం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం కాబట్టి ఇవన్నీ కూడా మనకు విస్తారంగా చెప్పినప్పుడు వారు నేరుగా వెళ్లి రైతు సోదరులకు చెప్పే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎప్పుడైతే మనం వ్యవసాయ విస్తరణకు బలోపేతం చేస్తాం గ్రామస్థాయిలో, వారు నేరుగా వారి యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇంకా విస్తరణ వ్యవస్థ యొక్క ఆ యొక్క పనితనాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు నేరుగా వారితో రైతులతో ఉంటారు కాబట్టి వారు పొలాలకు వెళ్లి రైతులకు సహాయాలు ఇస్తుంటారు. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులతో పాటుగా గ్రామస్థాయిలో ఉన్న వ్యవస్థ విస్తరణకారులు కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి లాభం పొందుతుంది. దీనివల్ల విస్తరణ వ్యవస్థ ఇంకా బలోపేతం అవుతుంది, నేరుగా రైతులకు అందుబాటులో ఉంటుంది. దాంతోపాటుగా వెనువెంటనే మనకు రైతుల సమస్యలకు పరిష్కారం అందించే అవకాశం ఉంది. కాబట్టి విస్తరణకారులు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మంచి

0: పరిజ్ఞానాన్ని వారు పొందుకుంటున్నారు.
1: ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో యూనివర్సిటీకి సంబంధించిన అన్ని శాఖల అధికారులకి భాగస్వామ్యం ఉంటుందా?
0: తప్పకుండాండి. మొదటగా ఈ కార్యక్రమాన్ని మనము వ్యవసాయ విశ్వవిద్యాలయము, ఆ తర్వాత వ్యవసాయ శాఖతో కలిసి మనం మొదటగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను గమనించి, రైతులకు అనుభవాలను జోడించి, వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇప్పుడు మనకు వ్యవసాయంతో పాటుగా మనకు ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు, పశుసంవర్ధక శాఖ పాల్గొంటున్నారు, మార్కెటింగ్ శాఖ వాళ్ళు కానీ, తర్వాత మనకు ప్రొక్యూర్మెంట్ అప్పుడు మనకు ఎఫ్సీఏ వాళ్ళు కానీ, సీసీఏ వాళ్ళు కానీ, మార్క్ఫెడ్ అధికారులు కానీ, ఈ విధంగా అంటే వ్యవసాయానికి అయితే అనుబంధ శాఖలు ఉన్నాయో అన్ని అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ప్రతి వారము వ్యవసాయంతో పాటుగా మనము ఉద్యానవన కానీ లేదా పశుసంవర్ధక శాఖ సంబంధించిన శాస్త్రవేత్తలు ఉంటారు. ఎందుకంటే వ్యవసాయం అంటే ఓన్లీ పంటలు పండించడమే కాదు, దాంతోపాటుగా మనకు ఉద్యాన పంటలు ఉంటాయండి, కూరగాయల పంటలు ఉంటాయి, తర్వాత పశువులు ఉంటాయి, గొడ్డలు మేకలు ఉంటాయి కాబట్టి, కోళ్లు ఇలాంటివి ఉంటాయి కాబట్టి, అన్ని అంశాల సంబంధించి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది మళ్ళీ చెప్పినట్టుగా దేశంలోనే అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, అన్ని రకాల నిపుణులను సమన్వయం చేస్తూ, ఒకే వేదిక పైన ఒక సమయంలో ప్రత్యేకమైన రోజు రోజు అందరినీ మనం భాగస్థలు చేస్తూ చేసుకునే కార్యక్రమం. కాబట్టి రైతులకు ఏ డౌట్ ఉన్నా సరే, వ్యవసాయం సంబంధించి కానీ, ఉద్యానం సంబంధించి కానీ, లేదా ఆ పశువులకు సంబంధించి కానీ సమస్యలు ఉంటే నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ ఈ కార్యక్రమం భాగస్థలు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా మనం నడిపిస్తున్నామండి. దీనివల్ల ఏమిటి, రైతులకు కావాల్సిన ప్రతి సమాచారం కూడా వారికి దొరుకుతుంది. దానివల్ల ఏమిటి, రైతులు వెంటనే వారి యొక్క పొలాల్లో దాన్ని చేసి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అంటే వ్యవసాయ అనుబంధాలకు ప్రతి ఒక్క అధికారాన్ని, ప్రతి ఒక్క శాఖను, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ కార్యక్రమం మనము నేరుగా వినియోగించుకుంటున్నాము. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము రైతుల కొరకండి.
1: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు, సార్ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కార్యక్రమ ప్రోగ్రామ్ నిర్వహణలో ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది?
0: ఇది ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం అండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, దాంతోపాటుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అనుపకల్పన చేయడం జరిగింది. ప్రతి ప్రోగ్రామ్ లో కూడా దాదాపు అందరూ అధికారులు కానీ, గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మనం అనేక మంది రైతులను ఒకేసారి మనము చేరుకునే అవకాశం ఉంటుంది. పథకాల గురించి కానీ, స్కీమ్స్ గురించి కానీ చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహించిన కార్యక్రమాన్ని ముందు ముందు కూడా ఇంకా మంచి మోడల్ గా తీసుకునేందుకు మనం ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం యొక్క సహకారం చాలా బాగుందండి. వారు దీన్ని, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
1: ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుందా?
0: ఈ కార్యక్రమం ఇంతకు చెప్పినట్టుగా ప్రతి మంగళవారం అండి. అంటే దాదాపు నెలలో మనకు 4 నుంచి 5 కార్యక్రమాలు వస్తాయి. మనకు ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 11 వరకు ఉంటుంది. ఒక్కసారి ప్రత్యేకంగా అంశాల మీద కార్యక్రమం పెడుతుంటాం. అంటే మంగళవారంతో పాటు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఉదాహరణకు ప్రభుత్వ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలనుకోండి, ప్రారంభించాలనుకోండి, ఆ ప్రత్యేకమైనటువంటి మనం ఒక కార్యక్రమం చేస్తుంటాం ఒకేసారి. అంటే గౌరవ మంత్రివర్యుల యొక్క సలహాల సూచనలతో ఈ విధంగా ఏమంటే, మంగళవారంతో పాటు ఒక్కోసారి స్పెషల్ డేస్ కూడా మనం రైతు ఉత్సవాలు కావచ్చు, కిసాన్ మేళ కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ విషయాలు అలాంటి కావచ్చు, ఇంకా అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం దీంట్లో చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారంతో పాటు కూడా ఇతర రోజుల్లో కూడా, అంటే ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలనుసారము చేయడం జరుగుతుంది, రైతులకు తగిన సమాచారం అందించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఆసక్తి గల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఎలా సంప్రదించాలి? ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా? ఎలా అప్రోచ్ అవ్వాలి?
0: బేసిక్ అండి.

0: తర్వాత రోజుల్లో కూడా ఇంకా మీకు సమస్యలు డౌట్ ఉన్నట్లయితే, ఏదైనా సాంకేతిక సమస్యలు అవసరం ఉన్నట్లయితే ఆ శాస్త్రవేత్త నేరుగా మనం మాట్లాడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆ శాస్త్రవేత్తలను ఆ రైతులను నేరుగా కలెక్ట్ చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం అండి.
1: ఇప్పుడు మీరు చెప్పారు యూట్యూబ్ లో చాలా వీడియోలు అప్లోడ్ చేశామని, అయితే ఒక రైతుకి ఒక సమస్య ఉంది, ఆయనకు సంబంధించిన వీడియో చూడాలంటే ఎలా చూడగలరు?
0: మంచి ప్రశ్న చేశారండి. పీజీటీ యూట్యూబ్ ఛానల్ వారు యూట్యూబ్ ఛానల్ దాదాపు మనం 2017లో స్టార్ట్ జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఇంతకు చెప్పినట్టు దాదాపు 810 వీడియోస్ పైన మనకు అప్లోడ్ చేయడం జరిగింది. దాదాపు 99,000 మంది సబ్స్క్రైబర్స్, 9,00,000 మంది వ్యూవర్స్ చూశారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక రైతు సోదరునికి ఒక పంట మీద డౌట్ వచ్చింది అనుకోండి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి పంట ఆధారంగా మనం ఒక గ్రూప్ చేసామండి, కేటగిరీ అంటారు, ప్లేలిస్ట్ అంటారు. కాబట్టి వరి పంటలో మనకు ఏ సమస్య వచ్చినా సరే వరి అని టైప్ చేసి దాని పక్కన కనుజొచ్చు పురుగు ఆకుముడత అని టైప్ చేసినట్లయితే వెంటనే వీడియో వస్తుందండి. ఈ విధంగా రాష్ట్రంలో పండించే అంటే ముఖ్యమైన పంటలంటి వరి కానీ, మొక్కజొన్న, కంది, ప్రతి వేరుశనగ అన్ని పంటల మీద ఇప్పుడు చెప్పిన దాదాపు 800 వీడియోస్, అంటే ఈ వీడియోస్ కూడా ఏమంటే దాంట్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తల ద్వారా చెప్పించిన వీడియోస్ అండి. ఇవన్నీ కూడా మనకు రైతులకు అందుబాటు ఉంటాయి. ఎవరైనా రైతులు సోదరులు వీడియో చూడాలనుకుంటే పీజీటీ యూట్యూబ్ ఛానల్ మనం కొట్టినట్టు టైప్ చేసినట్లయితే వెంటనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోతారు. దాంట్లో మీరు వరి అని టైప్ చేసినట్లయితే మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుందండి. వరి పంటలో కూడా ప్రతి యాక్టివిటీ సంబంధించి వీడియో ఉంటుందండి. అంటే నారముడు ఎలా పెంచుకోవాలి, ఎలా ఎరువు వ్యాయామం చేసుకోవాలి, ఎలా కలుపు నివారించుకోవాలి, ఏ విధంగా శస్త్రం చేసుకోవాలి, కాబట్టి ప్రతి అంశం మీద వీడియోస్ స్పెసిఫిక్ ఉంటాయి. కాబట్టి రైతులు ఆ వీడియో చూసుకొని ఆ సాంకేతిక పరంగా పాటించవచ్చు. దాంతోపాటుగా మనకు యాంత్రీకరణ గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా కమ్యూనిటీ సైన్స్ గురించి కానివ్వండి, రైతుల విజయగాథలు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో రైతుల విజయగాథలు కూడా ఒక ప్లేలిస్ట్ ఉందండి మనకు. అంటే దాదాపు ఒక 100 రైతులు ఇప్పటి వరకు విజయగాథలు మనం అప్లోడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే రైతు సోదరులు వారి యొక్క అనుభవాలను చూస్తారు కాబట్టి వారు కూడా నేరుగా వారితో మాట్లాడి ఆ యజమానులను పాటించవచ్చు. కాబట్టి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ను దాదాపు ఎక్కువ వెళ్ళిస్తున్నాయి పంటల వరకు ఉన్నాయి. కాబట్టి వారు ఆ వీడియో చూసి ఇన్ కేసు ఇంకా డౌట్ అడితే అలా ఫోన్ నెంబర్ ఇస్తాను, సైడ్ తీసుకుని ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ వారు అంటే ఫోన్ చేసినట్లయితే సమాధానం పొందుకోవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ అది అన్ని పంటల సమాహారం. మీకు ఆధునిక సమాచారం కావాలి ఉచితంగా అంటే మీరు పీజీడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఇంకా మీ యొక్క అమూల్యమైన సలహా వచ్చినట్లయితే మేము దాని అనుగుణంగా ఇంకా కొత్త రకాల వీడియో చేస్తాం. దీనిలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వీడియోస్ అన్ని కూడా దాదాపు 3 నుంచి 4 నిమిషాలు ఉంటాయండి. ఎందుకంటే ఎంత క్లుప్తంగా మనం సమాచారం ఇస్తారు అయితే అంతగా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఆ సమాచారాన్ని మనం వాయిస్ రూపంలో సైటిస్తారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా అండి, అంటే వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులు అంటే చదువుతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా తప్పకుండా ఆ వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు, పాటించవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ ఛానల్ ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను.
1: ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబలీకరణ చెందినట్లు, ఇప్పుడు మన అరిచేతిలో మొబైల్లోనే ఆ టెక్నాలజీ ద్వారా సపోజ్ యూట్యూబ్ లో నుంచి ఉన్న వీడియోల ద్వారా మన చేతిలో ప్రతిదీ ఏది కావాలంటే కంటెంట్ క్షణాల్లో మన చేతిలోకి ప్రత్యక్షం అవుతుంది. సో పాత తరం మన ముందు తరం రైతులందరూ కూడా వ్యవసాయంలో మెలకువలు వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంత విపులంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే రైతుల జనరేషన్ మారి కొత్త తరం రైతులు తయారవడం వల్ల మన శాస్త్రవేత్తలంతా వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందులో సక్సెస్ఫుల్ ఫార్మింగ్ చేసిన రైతులు, వాళ్ళ పంటని అధిక దిగుబడి ఇచ్చిన రైతులు, వాళ్ళ వివరాలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి.
0: ఉన్నాయండి. ఇంతమంది చెప్పినట్టుగా యూట్యూబ్ ఛానల్లో రకరకాల ప్లేలిస్ట్ ఉన్నాయి. దాంట్లో రైతు విజయగాథలు అనే కార్యక్రమం అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దీంట్లో రైతుల యొక్క విజయగాథలు అంటే వివిధ పంటల్లో వారు స్వయంగా శాస్త్రవేత్తల సలహాలు పాటించి పొలాల్లో చేసి వారు చూపిస్తున్నారు, అటువంటి విజయగాథలు దీంట్లో ఉంటాయి. దీనివల్ల ఏమంటే ముఖ్యంగా రైతు సోదరులు, కొత్తగా వ్యవసాయంలో వచ్చే రైతు సోదరులు వాటిని పాటించి చూసి వారు కూడా స్ఫూర్తి పొంది ఇన్స్పిరేషన్ పొంది ఆ యొక్క టెక్నాలజీ పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల భాగస్వామ్యంతో ఉన్నటువంటి వీడియోస్ కూడా మేము రికార్డ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే మనకు మంచిగా వ్యవసాయం చేసి అవార్డులు రివార్డులు పొందిన ఫార్మర్స్ ను కూడా వారి గ్రామాలకు వెళ్లి వారి పొలాల్లో వీడియో చిత్రీకరించి వారి అనుభవాలను తీసుకొని యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ సమగ్ర వ్యవసాయ గురించి కావచ్చు, లేకపోతే నూతన వ్యవసాయ సాంకేతిక పరంగా కావచ్చు, డ్రోన్ల వినియోగం కావచ్చు, దాంతోపాటుగా మనకు ఈ యొక్క

0: రాయల్ బామ్ సాగు ఇలాంటివి రకరకాలు నూతనంగా చేస్తున్నారో వారి అనుభవాలు మనము యూట్యూబ్ లో పెట్టి ఇతర ఇతరులకు మనము చూపించడం జరుగుతుందండి.
1: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ వింగ్ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు ఈరోజు మా ఆకాశవాణి శ్రోతలతో ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
3: మత్లబ్
2: వెయిట్ బేటా తు జో యే అందాజుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా ఉస్నే అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలకతీ థీ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहा
3: पर हम तो संग ही डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రత్యక్ష ఫోనింగ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: 10 లక్షల లాటరీ నాకు
1: చిక్కుకుంది.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి నీ తోడు, నీ నీడ.
3: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే, మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
5: ఆకాశవాణి, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం వింటారా?
6: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్, పీఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
7: నమస్తే.
6: ముందుగా మనం పీఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పీఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి? దీని ఉద్దేశాలు ఏమి? వాటి గురించి చెప్పండి.
7: అయితే మన ప్రధానమంత్రి గారు 15 నవంబర్ 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గోడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూ.

0: గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఇట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26 లో ఉన్నాం, కానీ 23 లోనే చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది, క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు, ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళీ దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఇవి కూడా 2023 నుంచి అమలవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనవి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది, ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్టిక్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్ అవునండి. అయితే ఏంటంటే డిస్టిక్ లెవెల్ లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏ లో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ గా డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, డిఆర్డిఓ, ఆర్డబ్ల్యూఎస్, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశ కానివ్వండి,
0: వాళ్ళకి క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది, కాబట్టి వీళ్ళకి ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
1: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము, ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్ అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దానివల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
0: అంటే ముందు వాళ్ళ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలను కల్పిస్తే
1: కల్పించడం,
0: కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఈ దత్తి ఆభాలు, ఈ పిఎం జుగాలు, ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
1: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుండి ఈ మధ్య

0: 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ఇంకా సమస్యలు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఏంటంటే జన్ భాగీదారి సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగ్ అది, చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, దత్తి అభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చారు కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు టీవీ టీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మ యోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మ యోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనిటల్
1: డిసీజ్.
0: అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్.

0: ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్ర స్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్లకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించింది గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్న
0: ప్రాధాన్యత తెలియకపోవడం
1: ప్రయత్నం చేశారు. చాలా సంతోషం నిహారిక గారు, ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ముందుగా మూగ మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు అత్రేయ, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంత్ నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామమూర్తి, సరోజ, నరేష్, హర్షిత, జోష్విక, అర్జున్, సుధాకర్, లలిత, లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, లక్ష్మణ్ వీరందరి కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితా

0: ప్రభుత్వంలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మల్లమ్మ కథ ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట, సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చిన వారు ఎస్పీ కోదండపాణి. ఈ పాటను వినిపించి మనం కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కురుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత పాట నేను మనిషిని ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చిన వారు వేద. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీబీ నగర్ నుండి రాజేష్, రాము, ప్రమీల, రాజు, హరీష్, కుమార్, అశ్విన్ వీరందరి కోసం ఈ పాట

శ్రోతలు కిన్నరలారి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి శంకరాభరణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట. సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుండి గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య వీరందరి కోసం ఈ పాట.

ఇది అని కదా బాప్ప ఇది అని రీ తప మగరి ఇది అని రా.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ల సర్వయ్య, ప్రసాద్, లక్ష్మీనరసమ్మ, శ్రీనివాసరావు, శేఖర్, సుమ, అనిత, శంకర్, కన్నాపాసి, చిన్నాపాసి, అక్రు వీరంతా కోరుతున్న పాట. చిత్రం పేరు అల్లరి వయసు. ఈ పాటకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శోభ పాడిన పాట. సంగీతం సమకూర్చిన వారు జేవి రాఘవులు.

మానవుడు దానవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మలేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనుష, మారపల్లి కుమారస్వామి, సరోజ, దూడ ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడి పెంటయ్య, సూరజ్ బలి, షాకీర్, జుగోల్ కిషోర్, కండేల్వాల్, సంగం రాములు, జయలక్ష్మి, మురళీధర్, భూతాడ, రమేష్ బాబు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమమూర్తులు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలం ఇర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి, వీరేందర్ కోసం ఈ పాట.

శివరామరాజు ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, సాహిత్యం అందించారు విజయ్ కుమార్, సంగీతం సమకూర్చిన వారు ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటంపేట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణ్ కుమార్, అరుణాదేవి, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, మీనాకుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధా పాసి, బాబా పాసి, రోహిణి, రోహిత్, ఉమా, పార్వతీబాయ్, చోటా పురాణ్ పాసి, ఎండి షాకీర్, షహజాది, ప్రవీణ్, సుందర్ రాజ్, వీరందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రంలో రిలే.

మధురిమ ఆపాత మధురమైన గీతాలు వింటారు. ముందుగా వాగ్దానం ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏమైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. అతడెవరయ్యా అంటే

శబాష్ శబాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సో

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని శాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునేవాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున

0: నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమారమణ గోవింద.
1: భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్ రమారమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతట భూత

శ్రోతలు మధురిమ ఆ పాత మధురమైన గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు వింటారు. అనంతరం నాట్య కళం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే గులాం అహ్మద్. 6:35 రైతు సమాచారంలో జీవాలకు సోకే అంటువ్యాధులు నివారణ. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 రచనా కుసుమాలు ప్రాయోజిత కార్యక్రమంలో శ్రీ బి చిన్నారావు గారి గేయపఠనం వింటారు. విజయపదం కార్యక్రమంలో కొత్త మార్గాల్లో విదేశీ విద్య కొన్ని వివరాలు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ శ్రీమతి ఎస్ స్వాతి. 7:45 పీఎం జన్ధన్ యోజన పీఎం బీమా యోజన వివరాల గురించి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎం బాలకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ శ్రీనివాస్. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ ప్రత్యేక కార్యక్రమం. 11:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో రాఖీ మన రక్ష ప్రసంగం వింటారు. అనంతరం శ్రావణ మంగళ గౌరి వ్రతం సాయి భారతి గారి ప్రసంగం వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 2:30 మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వింటారు. 5:30 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో భూసారం ఎరువులకు గల సంబంధం ప్రసంగం. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ప్రసంగం వింటారు.

అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. అనంతరం 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయముల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 మెగాహెడ్స్ పై రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.